0: ప్రేమ స్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి హృదయము, సత్యమైన వాక్కు, సేవాపరతలో నిండినటువంటి యొక్క దేహము మానవులకు ఉన్నతమైనటువంటి యొక్క దివ్య గుణములు.
1: The pure, unsullied, selfless heart and the speech full of truth and a body that's prepared to render service to the fellow men or the noble divine qualities.
0: దీనిని మానవత్వమునకు సరైన అర్థమని కూడా చెప్తూ వచ్చారు.
1: This is the true meaning of human life.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind
0: thoughts,
1: is man.
0: Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The human value lies in the harmony between thought, word and deed.
0: ఈ మానవత్వము అనంత కాలము నుండి సత్యాన్వేషణ సల్పితూ వస్తున్నది.
1: The human society has been investigating truth over ages.
0: ఆధ్యాత్మిక మార్గమునందు అనేక విధములైన పరిశోధనలు సల్పి అనుభూతులను పొంది జగత్తునకు వ్యాప్తి గావించినటువంటి మహర్షుల యొక్క పుట్టినటువంటి ప్రదేశము ఈ భారతదేశము.
1: The sacred Bharat is the birthplace of many of the sages and saints in the past, who made many of the investigations and research in spiritual field and had many experiences.
0: కాని కొంతకాలము నుండి ఈ సత్యమును మరొక మార్గములో సత్యాన్వేషణ సలుపుతూ దీనిని ఒక విధమైనటువంటి ఒక సైంటిఫిక్ అడ్వైజర్ గా తీసుకుని తద్వారా కొన్ని రహస్యములను గుర్తించి ప్రపంచములకు ప్రబోధ ప్రచారములు సలుపుతున్నటువంటిది మరొక తీర్థరు.
1: At the same time, there is second trend now. This investigation of truth is proceeding along the direction of scientific research and inquiry, and they could know certain secrets and mysteries.
0: ఆధ్యాత్మికము ఎన్ని చెప్పినప్పటికీ, సైన్స్ శాస్త్రం ఎంత చెప్పినప్పటికీ, కడకు మిగిలినది పరమాణువు యొక్క శక్తి.
1: What all that has been revealed by spiritual investigation and scientific truth is all that present the energy in an atom.
0: ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు కనిపించేటువంటి వినిపించేటువంటి సమస్త పదార్థములు కూడాను విషయములు కూడాను అణువు యొక్క చేరికని.
1: All that is apparent and seen in this physical world, all that is seen and listened to is present within an atom.
0: పరమాణువుల యొక్క చేరికని ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరిస్తూ ఉన్నది.
1: It's only combination of the atoms that has taken a shape of the world now.
0: పంచభూతములు కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: The five elements represent the combination of the atoms.
0: తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీరు, వినే శబ్దము, చూచే దృష్టి, ఇవన్నీ కూడా పరమాణువుల యొక్క మిళితమే.
1: All the food that we take and the air that we breathe and the water we drink and the sound we listen to is just that of an atom.
0: కనుక పరమాణువే లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom there's no world.
0: ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క విస్తరణే.
1: The whole world is nothing but the expansion of an atom.
0: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: Be that as it may, what is the inner significance of this?
0: సర్వత్రా పరమతత్వం అనేటువంటి యొక్క పరమాణువు ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఈ సైన్స్ శాస్త్రము 1000 సంవత్సరముల కాలం తీసుకున్నది.
1: The field of science has taken about 1000 years to prove the fact that the atom is present all over the world.
0: కాని దీనికి పూర్వము అనేక వేల సంవత్సరముల పూర్వమే చిన్న బాలుడైనటువంటి యొక్క ప్రహ్లాదుడు కూడాను దీని తత్వాన్ని చక్కగా విశదీకరించి చెప్తూ వచ్చాడు.
1: Prior to that, even thousands and thousands of years ago, Prahlada, the little boy, tiny tot, could know the mystery of an atom.

0: ಎಂದೆಂದು ವೆತಕಿ ಚೂಚಿನ ಅಂದಂತೆ ಕಲಡು. ಭಗವತ್ ತತ್ವಂ అనేటువంటిది అనుస్వరూపంలో ఉండి సర్వత్రా వ్యాపించి ఎందు చూచినా ఈ యొక్క పరమాణువు యొక్క స్వరూపమే సాక్షాత్కరిస్తున్నదని ప్రహ్లాదుడు బోధించాడు.
1: The teaching of Prahlada is this, that the divine principle is present right from a microcosm atom to a macrocosm and spread everywhere.
0: కలుకనే సర్వత పానిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకే సర్వమావృతిష్టతి అని గీత కూడాను బోధిస్తూ వచ్చింది.
1: Is also the same teaching of Gita.
0: సర్వత్రా ఉన్నది శక్తి స్వరూపమే.
1: That what is present everywhere is this energy.
0: కనిపించినది వినిపించినది అనిపించినది తనిపించినది అంత శక్తి యొక్క మయమే.
1: All that is heard, all that is listened to, all that is seen is full of energy.
0: కనుకనే సర్వత్రా ఉండినటువంటి యొక్క ఈ శక్తి తత్వాన్ని గుర్తించే నిమిత్తమై ఆధ్యాత్మికము కొన్ని రకములైనటువంటి మార్గములను నియమించుతూ వచ్చింది.
1: To know this vast expanse of ever spreading energy, the spirituality has given us certain paths.
0: ఏ పని చేసినా ఎవరిని సేవించినా ఏ దృశ్యంతో చూచినా అంతా ఇప్పుడు భగవత్ స్వరూపమే.
1: Whatever you may do, whomsoever you may look at, whatever that is done, whatever work that is undertaken is just God's work.
0: ప్రేమ సత్యము సేవలు రెండు ఒకటే.
1: Love, truth, both of them, the service are one and the
0: same. కానీ మానవులకు ప్రేమ సేవ అనే రెండు రెక్కల వలె ఉంటున్నవి.
1: To mankind, these are the two wings, the love and service.
0: రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా గగనమును సంచరిస్తుందో,
1: just as the bird can fly with the help of the two wings,
0: అదే విధంగానే ఈ ప్రేమ సేవ అనేటువంటి రెండు రెక్కల చేత మానవుడు సర్వత్రా సంచరించి సర్వస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Like that, the man with the two wings of love and service can understand the innate quality of human nature and can move about freely.
0: సత్యాన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: You don't need to investigate truth.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: Truth is present everywhere.
0: సర్వత్రా ఉండిన సత్యాన్ని అన్వేషణ అనేటువంటిది ఏమిటి?
1: That truth which is present everywhere, what is the fun of searching for it?
0: అనగా తన యందున్నటువంటి సత్యతత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవటమే ఈ సత్యాన్వేషణ అన్నారు.
1: Therefore, the search for truth only means to bring out the latent truth present within.
0: ఈ సత్యనిత్యమైనటువంటి దివ్య శక్తి సర్వుల యందు ఉంటున్నది.
1: This eternal truth energy is present in all.
0: సర్వులు భగవస్వరూపులే.
1: All are forms of God.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: Everything is Brahman.
0: అలాంటి పరిస్థితి లోపల ప్రత్యేకించి దైవత్వాన్ని గుర్తించడం అనేటువంటి ఏమిటి దీని అర్థం?
1: Under these circumstances, what is the meaning if you say that I am in search of God?
0: ఈ దివ్యశక్తి అనేటువంటిది ఏమిటో గుర్తించలేకపోవటం చేతనే దీనిని ఈ సత్యాన్వేషణలో ప్రవేశపెడుతున్నాం.
1: As you do not understand the divine power, you call it search for truth.
0: గుర్తించిన సత్యాన్వేషణే లేదు.
1: If you really understand, there is nothing like search for God.
0: అట్లు గుర్తించే నిమిత్తమై మానవుడు కొన్ని పవిత్రమైన గుణములను అభివృద్ధి పరచుకుని తద్వారా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.
1: Therefore, in order to recognize the divinity, the truth, one has to develop the sacred qualities and experience.
0: నీతి ఈ యొక్క మానవుని యొక్క జాతి.
1: The morality is the true nature of human race.
0: ఈ నీతిని మనం ఏనాడు కోల్పోతుమో ఆనాటి నుండి కూడాను మనం అనేక కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాము.
1: That day when we lose this morality, we will have all problems.
0: సత్యమే నీతి.
1: Truth is the morality.
0: ధర్మమే రీతి.
1: Righteousness is the path.
0: త్యాగమే మన ఖ్యాతి.
1: Sacrifice is reputation.
0: ఈ మూడింటి యొక్క తన్మయతతో కూడినటువంటిదే మన జాతి.
1: Therefore, a human race is the combination of the three.
0: మానవ జాతి అనగా ఏమిటి? సత్య నీతి త్యాగములతో కూడినటువంటిది.
1: Therefore, human society has got the combination of these three, the truth, the morality and sacrifice.
0: ఈనాడు ఈ మానవుడు త్యాగమును కోల్పోతూ వచ్చాడు.
1: Man has lost the spirit of sacrifice today.
0: నీతిని నిర్మూలముగావించాడు.
1: He has no morality at all.
0: సత్యాన్వేషణ అనేటువంటి ఏమాత్రం కూడా సలపటం లేదు.
1: He is not making any attempt to search.
0: నిరంతరము ప్రాకృతమైన అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగన్మోహములో పడి తన దివ్య స్వరూపాన్ని తాను విస్మరించి భౌతికమైనటువంటి యొక్క దేహమే ప్రధానమని భావించి కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: హీస్ టేకెన్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ ఎవర్ చేంజింగ్ వరల్డ్. హీస్ ఇంటాక్సికేటెడ్ బై వరల్డ్లీ ప్లెజర్. హి హస్ ఫర్గాటెన్ ద డివినిటీ.
0: తన స్వరూపం ఇది అని నిరూపించే నిమిత్తమే ఈ సంస్థలను ప్రారంభిస్తూ వచ్చాం.
1: The organizations are started to know one's own self.
0: ఈ సంస్థల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఏమిటి?
1: What is the main principle aim of the organization?
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the sparks of the divine.
0: కేవలం నీ దేహాంశము కాదు.
1: You are not the spark of the body.
0: ప్రపంచాంశము కాదు.
1: Not of nature.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీవు.
1: You are the very self.
0: దీనిని మమయుగాంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు దైవాంశమే.
1: You are the spark of the divine.
0: ఈ సత్యాన్ని మీకు ప్రబోధించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క సంస్థలను ప్రారంభించి ఈ సంస్థల ద్వారా ప్రచార ప్రబోధమును సల్పి ఈ నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తమై సంస్థలను ప్రారంభించాం.
1: The organization is started with the sole purpose to know this truth and to share this truth with everybody all around.
0: ఇది ఒకరు మార్చేది కాని ఒకరు తీర్చేది కాని కాదు.
1: Is not the one that could be changed nor could be converted either.
0: ఇంతవరకు చెప్పినటువంటి వారందరూ కూడాను స్వామి మానవుల యొక్క మనసును మార్చుతున్నాడని ఈ విధమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడని చెప్పారు.
1: All speakers so far said that Bhagwan is bringing about a transformation in our mind.
0: Aithe transformation eppudu vastundi?
1: When do you expect transformation?
0: Information teesukunna tarvatane transformation vastundi.
1: Transformation is possible only after receiving information.
0: Kanukane motta motta divyattamainatundi yokka atma tattvaniki information teesukovali.
1: Therefore to know the spirit of the self atma you should have information.
0: Aa information teesukune nimittamai ఈ విధమైన సంస్థలను ప్రారంభించి తద్వారా కూడా ఒకరి నుండి ఒకరికి ఈ ఇన్ఫర్మేషన్ ప్రసరింపచేస్తూ వచ్చింది.
1: The organization is started with this purpose of passing on this information so that we can share with others.
0: ఇందులో ప్రధానమైనటువంటిది సేవ.
1: The main thing is service.
0: ఈ సేవ ఒక విధమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ దేహం మనం ధరించామనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We have to understand the first truth that the body is gifted to render
0: selfless service. శరీరం
1: body is there to serve others.
0: కనుక నిస్వార్థ సేవకై నిర్మించినటువంటి ఈ దేహం కానీ స్వార్థ స్వప్రయోజనాల కోసం నిర్మించినటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ దేర్ ఫర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: ఈ నిస్వార్థ సేవ వల్ల హృదయమును విశాలము గావిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్ యు విల్ హావ్ బ్రాట్ ఫీలింగ్.
0: అహంకారమును నిర్మూలము చేస్తుంది.
1: ఇట్ కిల్స్ ఈగో.
0: ఆనందమును ఆవిర్భవింపచేస్తుంది.
1: ఇట్ ఒరిజినేట్స్ బ్లెస్.
0: కనుకని సేవ వల్ల కలిగేటువంటి ఫలితములు అనంతమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాయి.
1: సర్వీస్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: ఇంతే కాకుండా బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అందరి యొక్క సోదరత్వాన్ని కూడాను ఇది ప్రబోధిస్తుంది.
1: ఇట్ ఆల్సో టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఏనాడు మానవుడు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాన్ని గుర్తిస్తాడో అప్పుడే దీని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చక్కగా అర్థమవుతుంది.
1: వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అయితే దీని వల్లనే ఇది మనం అంత్యం కావించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ విత్ దట్ అలోన్.
0: ఏకాంశం తత్వాన్ని కూడా మనం ప్రబోధించాలి.
1: వీ షుడ్ ఆల్సో టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అంటే ఇది ద్వైతంతో కూడి ఉంటుంటది.
1: వెన్ యూ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ఈ ద్వైతం కూడాను సరైన సత్యము కాదు.
1: ది డ్యువాలిటీ ఇస్ నాట్ ట్రూత్ ఎనీవే.
0: నేను దైవమే అనేటువంటిది కూడాను సత్యము కాదు.
1: ఇస్ నాట్ ట్రూత్ వెన్ యూ సే ఐ యామ్ గాడ్.
0: ఐ యామ్ గాడ్ this is not truth.
1: When you say I am God, this is not truth.
0: I and God, there is two.
1: When you say that I and God, there are two.
0: A man, a dual mind is like half mind.
1: A man with dual mind is half blind.
0: ఇది కేవలం half blind గా ఉంటుంటది.
1: It's only half blindness.
0: నేను దైవమే అని చెప్పడంలో రెండు చేరు ఉంటాయి.
1: When you say I am God, there are two here.
0: కనుక నేను నేనే.
1: I am I.
0: నేను దైవమే.
1: ఐ యామ్ గాడ్.
0: నేనేటువంటిది కాదు, దైవము దైవమే.
1: గాడ్ ఈస్ గాడ్ ఎనీవే.
0: కనుక అందరూ దైవ స్వరూపులే అనేటువంటి యొక్క స్థితిని మనం పొందాలి.
1: వీ హావ్ టు రీచ్ ద పొజిషన్ హస్ టు నో దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: అట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించడానికి తగినటువంటి కృషి ద్వైతంలో ప్రారంభించాలి.
1: We have to start this eternal journey from the point of dualism.
0: ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళాలి.
1: From the point of dualism to non-dualism.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడనేటువంటి యొక్క విశ్వాసాన్ని చక్కగా గుర్తించాలి.
1: We have to have this fundamental faith that everyone is the
0: divine. ఈనాడు ఆధ్యాత్మిక రంగములో అనేక విధములుగా విమర్శించేటువంటి వారు ఉన్నారు.
1: In the spiritual field there are many that criticize.
0: విమర్శించటం సులభము.
1: It's easy to criticize.
0: తెలుసుకోవటం చాలా కష్టం.
1: To know it is difficult.
0: ఇది విమర్శించడంలో ఉండేటువంటి యొక్క వివేక శూన్యత ఏ విధంగా మనం విచారించాలి?
1: హౌ డు యు నో ది ఫూలిష్నెస్ ఇన్ సింప్లీ క్రిటిసైజ్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వెళ్ళారు.
1: At one time few approached
0: Buddha. అతన్ని అనేక రకములుగా కూడాను ప్రశ్నలు వేశారు.
1: They have put many questions.
0: దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there God?
0: అప్పుడు అతను చెప్పాడు.
1: Then he replied.
0: ఈ వాదోపవాదములు కేవలము కాల వ్యర్థము.
1: If you argue like that, it's a waste of time.
0: ఇది కేవలము మూర్ఖత్వము.
1: Foolishness.
0: ఎందువల్లంటే వ్యక్తులు ఏ విధంగా ఒకరికొకరు భిన్నంగా కనిపిస్తున్నారో అదే విధంగానే విశ్వాసములు కూడా భిన్నంగా ఉంటాయి.
1: జస్ట్ యాజ్ వి ఫైండ్ దేర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్ ద ఫెయిత్స్ ఆల్సో డిఫర్.
0: వ్యక్తులు వ్యత్యాసంగా ఉండినప్పుడు విశ్వాసములు కూడా వ్యత్యాసంగా ఉంటాయి.
1: వెన్ వి డిఫైన్ అవర్ ఓన్ వే
0: విశ్వాసమును పురస్కరించుకుని ఆ వ్యక్తి ఆ యొక్క స్థితిని పొందగలుగుతుంటాడు.
1: బేసింగ్ ఆన్ వన్స్ ఓన్ ఫెయిత్ హీ విల్ ప్రొసీడ్.
0: నో అని వారికి నో అనురా, yes అను వారికి yes అనురా.
1: If you say no, you will get the response no. If you say yes, the response is
0: no. Yes అను మన నోటికే కానీ దైవంకు సర్వం yes yes yes.
1: Yes and no relate to our body, but to God everything is yes.
0: కనుకనే మనము నో yes అను మన భావమును పురస్కరించుకొని ఉంటున్నాయి కానీ ఈ దైవత్వాన్ని ఆధారం చేసుకుని లేవు.
1: No and yes, they depend on our feelings, nothing to do with God.
0: కనుకనే సత్యమే దేవుడు.
1: Truth is God.
0: Dharmame devudu.
1: Righteousness is God.
0: Ahimsane devudu.
1: Non-violence.
0: Ee moonintini neevu ansarinchu.
1: Follow these three.
0: Ee moonintini neevu aaradhinchu.
1: Worship the three.
0: Satyanni neevu nijamainatundi margamlo praveshapettu.
1: Proceed along the path of truth.
0: Satyam nasti paro dharmaha. Ee satyamunaku minchinatundi maroka dharmam ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanukane truth is God.
1: Truth is God.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనము సాధించడానికి కూనుకోవాలి.
1: First we should accomplish, achieve this truth.
0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను హృదయ స్థాయి నుండి రావాలి.
1: Whatever we utter, whatever we speak, it should come out of heart.
0: ఈ పలుకులు ప్రేమమయమై ఉండాలి.
1: We should speak with all love.
0: ప్రేమమయమైనటువంటి పలుకులు నీవు సత్యమే.
1: Whatever you speak with love is bound.
0: ప్రేమ లేనప్పుడే అసత్యం ప్రారంభమవుతుంది.
1: When there is no love, there is falsehood.
0: కనుకనే మనం ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు కానీ సత్యాన్ని ఆధారం చేసుకోవాలి.
1: In any way, we have to take truth as the base.
0: ఇది చాలా సులభం కాదు.
1: It's not that easy.
0: కానీ ప్రాక్టీస్ చేయాలి.
1: But we have to practice.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనం ప్రతి ఒక్కటి కూడాను వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ వల్లనే వచ్చాయి.
1: ఎవ్రీథింగ్ వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఎవ్రీథింగ్ is the result of practice.
0: కనుకని ఈ సత్యాన్వేషణ కూడా ఒక ప్రాక్టీస్ కావాలి.
1: Search for truth we need to practice.
0: సాధనమున పనులు సదపూరు ధరలోన.
1: It's only through practice you will be
0: సాధన చేయక సాధ్యము కాదు.
1: Without practice is not possible.
0: సాధన అనగా ఏమిటి?
1: What is this practice?
0: సాధనం.
1: స్వాధనం.
0: సా సాలోక్య సారూప్య సామీప్య సాయుత్యం యొక్క నిజమైన స్వరూపం.
1: సా ఇస్ ద నియర్నెస్ ద ఐడెంటిటీ అండ్ ద మర్జా. దట్స్ టు ఫార్మ్.
0: కనుకని ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క భావమును.
1: There are the feelings that come out of the heart. Danine
0: conscience unnaru.
1: That's called conscience.
0: Kani ee naadu conscience nu chuttam ledu.
1: Today we don't think of conscience.
0: Ee naadu conscience nu chustunnaru.
1: We only think of conscience.
0: Ee conscience anit meedhi kevalam indriyam dwara kaligetvantivi.
1: The level of conscience is that of senses.
0: Indriyamulu rogamayamainatvantivi.
1: The senses are after disease.
0: Indriyam dwara vachinatvanti neevu satyamani bhavinchavaddu.
1: That you go by the senses is not truth.
0: Nee hrudayam nunchi aavirbhavinchinatvanti dani satyam ga neevu bhavinchu.
1: It's only the truth that comes out of heart.
0: Adi e nijamaina margamu.
1: That is the true path.
0: Deenike hrudayamu annaru.
1: This is called heart.
0: Hrut plus dayam hrudayamu.
1: Hrudaya hrut plus daya.
0: Hrudayamu karunamayamainatvanti.
1: The heart is of compassion.
0: Nee hrudayam ninduku unnadi karunani.
1: The heart is full of compassion.
0: Ee karunani 10 mandiki panchu.
1: Share this with others.
0: Adi e neevu cheyavalsina sadhana.
1: That is the true practice you are supposed to.
0: Aa prema tattvanni neevu 10 mandiki panchu.
1: Share the love with everybody.
0: Nee okkade swartha saprayojanal kosam deenni upayog pettukovaddu.
1: Don't make use it for selfishness, self interest.
0: Kanukoni self anetvanti chaala murkhatvanga abhirudhavutundali.
1: To have this selfish ground is foolish style which is more now.
0: Self lives by getting and forgetting.
1: The self lives by getting and forgetting.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: కనుకని లవ్వును మనం ప్రయత్నంగా పూర్వకంగా సాధించాలి.
1: Therefore we have to develop love.
0: ఈ ప్రేమ ఉన్న చోట ద్వేషమునకు అవకాశమే లేదు.
1: Where there is love there is no hatred.
0: కనుకని ఈనాడు మనకు కావాల్సినటువంటిది ఆత్మవిశ్వాసం కావాలి.
1: What we need today is self confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే దేన్ని నువ్వు సాధించలేవు.
1: Without self confidence you cannot achieve anything.
0: ప్రతి దానికి కూడా నువ్వు ఒక ఉనికిని ఉంటుండాలి.
1: For everything there's
0: నేను ఉన్నాను అనేదే ఒక పెద్ద ఉనికి.
1: The feeling of existence is that.
0: ఆ సత్యాన్ని నీవు విశ్వసించాలి.
1: You should have faith in it.
0: కానీ ఒక్కొక్క సమయంలో కొంతమంది వ్యక్తులు యందు తన తత్వాన్ని తాను నమ్మలేకపోతుంటాడు.
1: At times we don't have faith in ourselves.
0: తనం తానే నమ్మలేనిటువంటి వాడు దేనిని నమ్మగలడు?
1: If one does not have faith in one's own self, what is it that you'll have?
0: కనుకని మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి.
1: So first we have to develop self confidence.
0: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: Then we get self-satisfaction.
0: అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది.
1: Then we'll be happy.
0: ఈ సంతోషం కలిగినప్పుడే దేన్నైనా త్యాగం చేస్తాం మనం.
1: With this happiness we'll sacrifice anything.
0: అది self-sacrifice.
1: That is self-sacrifice.
0: ఎప్పుడు ఈ self-sacrifice చేస్తామో అప్పుడు self-realization.
1: When you pass on the self-sacrifice, you'll have the self-realization.
0: కనుక నీ self-confidence అనేటువంటిది మన లైఫ్ ఒక ఫౌండేషన్ వంటిది.
1: So self-confidence is the foundation for our life.
0: Self-satisfaction wall వంటిది.
1: Self-satisfaction is the wall.
0: Self-sacrifice roof వంటిది.
1: Self-sacrifice the roof.
0: Self-realization life.
1: Self-realization is life.
0: కనుకని ఈ లైఫ్ అనేటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: సో సెల్ఫ్ రియలైజేషన్ డిపెండ్స్ ఆన్ ది సెల్ఫ్
0: మొట్టమొదట నమ్మకమను ఒక ఇది ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఫెయిత్ ఫస్ట్.
0: ఈ నమ్మకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ ఫెయిత్.
0: నిజముగా మానవుడు అంటే ఏమి దీని అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మానవ హ్యూమన్ బీయింగ్?
0: నమ్మకము కలవాడే మానవుడు.
1: ద వన్ విత్ ఫెయిత్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈనాడు అన్నింటినీ నమ్ముతున్నాడు కానీ మానవుడు తనను తాను నమ్మటం లేదు.
1: వి బిలీవ్ ఎవ్రీథింగ్ బట్ యూ వి డోంట్ హావ్ బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్స్.
0: ఇంత మాత్రం ఉండేటువంటి మానవత్వం ఎట్లవుతుంది?
1: హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: అందుకోసమే ఒకానొక సమయం లోపల హనుమంతుడు చెప్పాడు.
1: సో అట్ వన్ టైమ్ హనుమాన్ సెడ్,
0: నరుడు వానరుడు.
1: వన్ ఇస్ నర హ్యూమన్ బీయింగ్, వానర ద మంకీ.
0: కానీ నరుడి కంటే వానరుడే మేలు అన్నాడు.
1: బట్ మంకీ ఇస్ బెటర్ దాన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ వన్ వే.
0: నేను రామును సేవిస్తున్నాను.
1: ఐ సర్వ్ రామ.
0: నరుడు కామాన్ని సేవిస్తున్నాడు.
1: వేర్ ఎస్ హ్యూమన్ బీయింగ్ ఇస్ సర్వింగ్ డిజైర్.
0: నేను రాముని ఆధారం చేస్తున్నాను.
1: ఐ హావ్ రామా ఇస్
0: రామునితో నేను బ్రతుకుతున్నాను.
1: ఐ లివ్ విత్ రామ.
0: మీరు కామునితో బ్రతుకుతున్నారు.
1: బట్ యు లీడ్ యువర్ లైఫ్ ఇన్ డిజైర్.
0: కనుక మీకు నాకు ఉన్న వ్యత్యాసం ఇదియే.
1: దేర్ లైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ us.
0: రాముడు ఉన్న చోట కాముడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడానికి వీలు కాదు.
1: వేర్ దేర్ ఇస్ రామా గాడ్ దేర్ కెనాట్ బి కామా డిజైర్.
0: కనుకని మనం డిజైర్స్ సాధ్యమైనంత వరకు పరిమితం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ అవర్ డిజైర్.
0: దీనిని మన సంస్థలందు
1: this in our organization
0: దీని కంట్రోల్ ఆఫ్ డిజైర్స్ అని పెట్టాము.
1: ద ప్రోగ్రామ్ ఇస్ కంట్రోల్ ఓవర్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ని కొంతవరకు తగ్గించుకోవాలి.
1: వి హావ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఈ హ్యూమన్ వాల్యూ అని పెట్టాము.
1: వి ఆల్సో హావ్ హ్యూమన్ వాల్యూ. ఏంటి
0: హ్యూమన్ వాల్యూ?
1: వాట్ ఇస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
0: అనగా ఏంటి? మన వాల్యూ మన యందే ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ విత్ ఇన్.
0: మన వాల్యూస్ అంతా కూడా కొత్తగా సంపాదించుకునేటువంటి కాదు.
1: వాల్యూస్ ఆర్ నాట్ టు బి న్యూలీ.
0: మనతో పాటు ఈ వాల్యూస్ అంతా వచ్చింది.
1: వి ఆర్ బోర్న్ విత్ ది వాల్యూస్.
0: నీకు నీ నీడకు ఎంత డిఫరెన్స్ లేదో.
1: Just as there's no difference between you and shadow.
0: మనిషికి మనిషికి విలువకును ఏమాత్రము డిఫరెన్స్ లేదు.
1: Likewise there's no difference between you and your value.
0: విలువలన్నీ నీ యందే ఉంటున్నవి.
1: They are all within you.
0: కానీ నీవు ఉపయోగించుకోవటం లేకపోవటం చేతనే ఇవి నీకు దూరం అయిపోతున్నాయి.
1: As you don't make use of them you are far away from them.
0: కనుకనే సత్యము నీదే.
1: You are truth.
0: ధర్మము నీదే.
1: You are dharma.
0: శాంతము నీదే.
1: You are peace.
0: పీస్ నీదే. అంతా కూడా నీవై ఉంటున్నావు.
1: ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
1: దిస్ ట్రూత్ యు మస్ట్ అండర్స్టాండ్.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ మానవత్వం ఎన్ని జన్మల యొక్క అదృష్టమో ఈ మానవత్వం లభ్యమైంది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ది రిజల్ట్
0: ఆఫ్ జంతువు నరజన్మ దుర్లభము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రాదర్
0: రేర్. నరజన్మ దుర్లభమైనటువంటిది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ
0: రేర్. నర అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీవే న్యూ.
0: నర అనగా ఆత్మ అని అర్థం.
1: నర హ్యూమన్ బీయింగ్ మీన్స్ ద సెల్ఫ్.
0: ఆత్మ ఆత్మకు నాశనం లేదు.
1: దిస్ ఆత్మ స్పిరిట్ ఈస్ ఇంపెరిషబుల్.
0: రహ అనగా నాశనము.
1: రహ పెరిషబుల్.
0: నా అనగా కానిది.
1: నా నో.
0: నర అనగా నాశనము కానిది నరుడు అని.
1: నర మీన్స్ ఇంపెరిషబుల్.
0: కేవలము ఈ దేహతత్వం మాత్రమే మార్పు చెందుతున్నది కానీ ఆత్మ మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ చేంజెస్, నాట్ ది స్పిరిట్.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక నరత్వాన్ని మనం అనుభవించి దాని తత్వాన్ని గుర్తించుకొనక కేవలము భౌతికము లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని కొంతవరకు పెడమార్గమును ప్రకటించి మానవత్వాన్ని వికృతి రూపాన్ని ధరింపజేస్తుంది.
1: We don't understand the changeless, imperishable spirit, the soul behind it, but we are carried away by this worldly sense and we take the wrong direction.
0: నీ దృష్టిని బహిర్ముఖం గావించకుండా అంతర్ముఖం చేసుకో.
1: We have to convert, divert the external looking inward.
0: ఈ కోరికలు క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకో.
1: It is reduced to certain extent.
0: కోరికలు ఎంత తగ్గుతుందో ఆధ్యాత్మికం అంత పెరుగుతుంది.
1: As there is more and more less of desires, spirituality will rise.
0: కనుకనే less luggage, more comfort make travel a pleasure.
1: Less luggage, more comfort make travel a pleasure.
0: ఈ డిజైర్స్ ఏమన్న లగేజెస్.
1: The desires constitute the luggage.
0: ఈ డిజైర్స్ ఉండాలి ప్రపంచంలో.
1: Desires are needed in the world.
0: ఎంత వరకు అంతవరకు ఉండాలి.
1: But it should be under certain limits.
0: పరిమితం మీద పోకూడదు.
1: You should not transcend limit.
0: పరిమితం మీరిపోతే అది ప్రమాదమే అవుతుంది.
1: If there are limitless, you will be put to danger.
0: కనుక ప్రతి కోరిక కూడాను ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: Every desire must have a limit.
0: కొన్ని దురభ్యాసములు కూడా ఉంటుంటాయి.
1: There are certain bad habits.
0: మన సంస్థల వారు కొన్ని సరియైనటువంటి అభ్యాసములు కూడాను కొన్ని పెంచుకోవాలి.
1: Members of organization should have certain good habits. హిందీలో
0: చెప్తాడు, జైసే అన్యే ఐసే మన్ అని. ఎలాంటి యొక్క అన్నము అలాంటి ఒక థాట్స్ ఉంటాయంటారు.
1: As is the food, so is the thought.
0: కనుకని యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: కనుక మనము ఆహారాన్ని కూడా సక్రమమైనట్టుగా తీసుకోవాలి.
1: So we have to partake of food in
0: a proper way. మన అభ్యాసముల చేతనే మన యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు అంతా పెరిగిపోతున్నాయి.
1: It's only because of food habits we have got all four kinds of thoughts.
0: కనుకని ధూమపానమును విచ్ఛేదించాలి మనవారు.
1: Therefore give up smoking.
0: ఇంకా మద్యపానమును నిషేధించాలి.
1: అండ్ ఆల్సో ప్రొహిబిట్ డ్రింకింగ్.
0: ఈ యొక్క మద్యపానము ధూమపానం వల్ల ఏమవుతుండాలి అంటే ఆరోగ్యాన్ని హీనం గావిస్తుండాలి.
1: దిస్ ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్.
0: ఆరోగ్యం లేనటువంటి వాడు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ హెల్త్ కెనాట్ అచీవ్ ఎనీ స్మాల్ థింగ్.
0: ఈ ధూమపానము మద్యపానంతో పాటు మాంస భక్షణ.
1: స్మోకింగ్ డ్రింకింగ్ ఫర్దర్ దిస్ నాన్ వెజిటేరియనిజం.
0: ఇది కూడా చాలా చెడ్డది.
1: దిస్ ఆల్సో వెరీ బ్యాడ్.
0: పశు సంబంధమైనటువంటి యొక్క ఆహారం భుజించడం చేతనే పశు కుటుంబలే మనలో అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇఫ్ యూ పార్టేక్ యానిమల్ ఫుడ్ యూ విల్ హావ్ యానిమల్ థాట్స్.
0: కనుక ఎలాంటి ఫుడ్డో అలాంటి హెడ్ అయిపోతుంది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్.
0: కనుక ఫుడ్ ను కూడా సరైన రీతిగా పెంచుకోవాలి.
1: సో యూ షుడ్ హావ్ రెగ్యులేషన్ ఆన్.
0: తదుపరి నాలుగవది ఒకటి జూదము.
1: దట్ ఇస్ గ్యాంబ్లింగ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వారు ధూమపానము మద్యపానము మాంస భక్షణ జూదము ఈ నాలుగింటి ఎందుకు ప్రవేశించకుండా సాధ్యమైనంత వరకు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి.
1: దోస్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్ షుడ్ గివ్ అప్ ఇమీడియట్లీ దీస్ థింగ్స్ లైక్ ది స్మోకింగ్ అండ్ ది డ్రింకింగ్ నాన్ వెజిటేరియనిజం అండ్ గ్యాంబ్లింగ్
0: కూడినటువంటిది.
1: ఆల్ ది ఫోర్ ఆర్ ఫుల్ ఆఫ్ సఫరింగ్.
0: ఈ మాంస భక్షణ అనేటువంటిది మీరు యోచన చేసుకోండి.
1: థింక్ ఆఫ్ దిస్ ఈటింగ్ మటన్.
0: మీరు మాంసమును భక్షిస్తూ రావడం చేతనే అనేక ప్రాణులను హింసిస్తున్నారు ఈ యొక్క అమ్మేటువంటి వారు.
1: Because of your non-vegetarian habit, many people have to kill the animals outside.
0: దాని యొక్క మరణమునకు నీవే కారణం.
1: You are responsible for the death of the animal.
0: నీవు తినటం చేత కదా వారు దానిని చంపుతున్నారు.
1: As you eat, they kill there.
0: పాపం. ఏ విధమైనటువంటి యొక్క అమాయకత్వమైనటువంటి పశువులను చంపి వాటిని భుజించటము ఇది ఎంత పాపం.
1: What a pity it is, the innocent animals are killed over there, sold in the market.
0: కలవారంత కూడాను రెండింటి ప్రత్యేకంగా మీరు విచారించాలి.
1: So you should know two important things.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: దేనిని కూడాను మనము హర్ట్ చేయకూడదు.
1: We should not hurt anyone.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువలు.
1: This is the true human value.
0: మానవతా విలువలని సత్య ధర్మ శాంతి ప్రేమలను చెప్పుకోవటం కాదు.
1: Not simple declaration of the truth, non-violence, peace
0: and love. పరజీవులను మనం హింసించడానికి పూనుకోకూడదు.
1: We should never hurt anybody.
0: అదే మానవతా యొక్క విలువ.
1: That is the true human value.
0: అంతే కాకుండా మన నుంచి ఇతరులకు ఏ విధమైనటువంటి చెడుపును జరగకూడదు.
1: No one should be put to any harm because of us.
0: ఈ విధమైనటువంటి మాటలు ఎందుకని నడతలు ఎందుకని చేష్టలు ఎందుకని ఆహారం ఎందుకని అన్ని మార్గములు ఎందుకు మనము పరులను హింసించకుండా చూసుకోవాలి.
1: Either by word or thought or deed or anything whatsoever, we should not harm anyone.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: భగవంతుని ప్రార్థిస్తున్నాం మనం.
1: We pray to God.
0: ఏమని ప్రార్థిస్తున్నారు?
1: How do we pray?
0: ఇది కావాలి అది కావాలి ప్రార్థిస్తున్నాం.
1: We pray to God saying that we want this.
0: భగవంతుని అంటే ఎవరు?
1: Then who is God?
0: కేవలము సత్ చిత్ ఆనందమే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: సత్ చిత్ ఆనందాన్ని నీవు ఆశ్రయిస్తే నీ కోరికలు ఎంత మాత్రం క్షణకాలంలో నెరవేరుతాయి.
1: ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ that being awareness and bliss, your desire will
0: be భగవంతుడు సత్చిత్ ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అల్పమైన కోరికల్లో మనం దిగిపోతున్నాం.
1: We resort to these mean desires because we have not understood the divine principle which is being awareness and bliss.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: అది నిన్న చెప్పాను.
1: భగవాన్ said
0: that సత్యం బ్రూయాత్ అది నైతికము.
1: First speak truth, that's moral value.
0: ప్రియం బ్రూయాత్ ఇదియే ధార్మికము.
1: You just speak in softly, that is dharmic.
0: తబ్రూయాత్ సత్యం అప్రియం అది ఆధ్యాత్మికం.
1: Never tell the unpalatable truth, that is spiritual value.
0: ఈ ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ప్రత్యేకంగా పూజలు చేయటము, యాత్రలు పోవటం ఇది మాత్రమే ఆధ్యాత్మికం కాదు. ఇవంతా ఆధ్యాత్మికానికి అంగాలు.
1: We think that worship and pilgrimage are spiritual. No, they are just the factors
0: there. మనం ఈ పవిత్రమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: We have to develop sacred qualities.
0: దీనికంటే మించిన ఆధ్యాత్మిక మరొకటి లేదు.
1: There is no other spiritual path more than this.
0: దేవుడనగ వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగ తనలు దేహమందే.
1: God is present in one's own body.
0: పాపమనగ వేరు పరదేశమందు లేదు.
1: Sin is not present in foreign land.
0: పనులు తగిలియుండు.
1: It is attached to your action.
0: పాపం కాని పుణ్యం కాని పరదేశంలో లేదు.
1: Sin nor merit is not present in foreign land.
0: మన కర్మల యందే ఉంటుండది.
1: They are present to link to one's own action.
0: రియాక్షన్ రీసౌండ్ reflection.
1: Everything has got these three reaction reflection.
0: You manchi chey manchi phaltam vastundi.
1: Do good, you'll have good results.
0: Manchi chudu neeku manchi phaltam vastundi.
1: If you do good, you'll get manchi
0: talchu manchi phaltam vastundi.
1: Think good, you'll have good
0: results. Elanti talapulo alanti vantagala untundi.
1: As is the thought, so is the result.
0: Kanukani mana దుఃఖములకు విచారములకు మూల కారణం మన కర్మలే మన మూల కారణం.
1: For pain and pleasure, our actions are responsible.
0: కనుక మనం మంచి పనులు చేయాలి.
1: So we should do good.
0: ఈ మంచి పనులు చేయించే నిమిత్తమై ఈ మానవత్వం వచ్చింది.
1: It's only to do good the human life is given.
0: మనకు సహాయం చేసేటువంటి మనిషే భగవంతునికి ప్రీతికరమైన వాడు.
1: The one who helps others is acceptable to God.
0: భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు?
1: Whom does God love?
0: పరలోకకు హెల్ప్ చేసేటువంటి వాడిని ప్రేమిస్తున్నాడు.
1: God loves those who help others.
0: దేనివల్ల? పరలోకంలో ఉండినటువంటి వాడు తానే.
1: Because God is present in others.
0: ఎవరికో సేవ చేస్తున్నామని మనం విశ్వసించరాదు.
1: You should not have feeling that
0: భగవంతునికే సేవ చేస్తున్నాము.
1: You are serving God himself.
0: భగవంతుడు ఈ ఆకారంలో వచ్చాడు.
1: God has come in this form.
0: సర్వభూతములందు భగవంతుడు ఉంటున్నాడు.
1: God is in all beings.
0: సేవ చేసిన భగవత్ సేవగానే భావించాలి.
1: యు మే సర్వ్ ఎనీవన్ ఇట్స్ సర్వ్
0: ఏ కర్మలు ఆచరించినా కానీ భగవత్ కర్మలుగానే మార్చుకోవాలి.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ సర్వీస్ టు గాడ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
0: ఇది మై వర్క్ ఇది గాడ్ వర్క్ అని డివైడ్ చేయకూడదు.
1: నెవర్ డివైడ్ దిస్ మై వర్క్ అండ్ దట్స్ గాడ్స్ వర్క్.
0: ఈ ఆఫీస్ గో ఇది కూడా గాడ్ వర్క్.
1: గో టు ఆఫీస్ ఇస్ గాడ్స్ వర్క్.
0: ఈ వ్యాపారం చేయి ఇది గాడ్ వర్క్.
1: డు బిజినెస్ గాడ్స్ వర్క్.
0: యు టీచింగ్ చేయి ఇది గాడ్ వర్క్.
1: యు టీచ్ ఇస్ గాడ్స్ వర్క్.
0: అన్ని గాడ్ వర్క్లే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ వర్క్.
0: అనగా పరమాత్ముడు లేనటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అలాంటి విశ్వాసాన్ని ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: డెవలప్ దట్ ఫెయిత్ టుడే.
0: అందువల్లే మన వేదములందు కూడా చెప్పింది.
1: For that reason Veda also declares
0: sarvajeeva namaskaram keshavam pratigacchate.
1: Whomsoever you offer your salutations they go to God.
0: Evariki namaskaram chesina daivanike chendutayi.
1: Whomsoever you respect it will go to God.
0: Inta maatrame kaadu sarvabhoota tiraskaram keshavam pratigacchate. Evarini udoshinchina bhagavantunike cheripothu.
1: Whomsoever you accuse or criticize it amounts to criticizing God.
0: Kanuka rendinti endukunu samatvanni manam vahinchali.
1: In both the contexts you should have equanimity.
0: Ee vidhamainatundi samatvanni prabodhinche nimittamai మన సంస్థలు ఈనాడు స్థాపించాము.
1: The organization started to establish this equanimity.
0: ఏదో సాయి సంస్థలంతా ప్రచారం నిమిత్తమే ప్రవేశించినటువంటి కాదు.
1: సాయి ఆర్గనైజేషన్ ఇస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: మనకు ప్రచారమే అక్కర్లేదు.
1: We don't need publicity.
0: మిమ్మల్ని అందరిని ఎవరు ఇన్వైట్ చేసి పిలిచారు ఇక్కడ?
1: Who invited you here?
0: ఇది ప్రేమ యొక్క సంబంధమే.
1: It is all relationship with
0: నీకు నాపై ఉన్నటువంటి ప్రేమ యొక్క ప్రవాహమే.
1: It is all the continuous flow of your love towards Bhagavan.
0: కనుకనే ఇది మన ఎందరి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది?
1: What sort of relationship?
0: Love to love, heart to heart.
1: It's only connection between love to love and heart to heart.
0: మీకు నాపైన ఉన్న ప్రేమ నాకు మీపైన ఉన్నటువంటి ప్రేమ ఈ రెండు సంబంధమే ఈనాడు ఇంతమందిని ఇక్కడ చేర్చడానికి వీలైంది.
1: You love Bhagavan and Bhagavan loves you. That is the contact connection, love to love.
0: కాని మన సమస్తలో మరొకటి కూడా మీరు చక్కగా గుర్తించాలి.
1: You have to understand another factor.
0: ఇక్కడ మీరందరూ కూడా కాన్ఫరెన్స్ లో ప్రవేశిస్తుంటారు.
1: యు ఆల్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్.
0: కానీ
1: బట్
0: మీ వసతులు కానీ మీ యొక్క పరిసరములు కానీ పవిత్రంగా ఉంచుకొని భద్రంగా చేసేటువంటి ఈ సేవాధర్మములు వాళ్ళు చేసేటువంటి సేవ ఇట్టిది అట్టిదని వర్ణించడానికి వీలు కాదు.
1: వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద సర్వీస్ రెండెడ్ బై సేవాదళం టు మెయింటైన్ క్లీన్లీనెస్ ఇన్ ది క్యాంపస్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్ ఇన్ ఎ వే.
0: సేవాదళం వారే నిజమైనటువంటి సేవకులు.
1: సేవాదళ మెంబర్స్ ఆర్ ట్రూ సేవక్స్ వర్కర్స్.
0: కనుకనే మన సంస్థల లోపల ముఖ్యంగా వర్కర్స్ పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటి వాళ్ళు లక్షలకుంటున్నారు.
1: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ వర్కర్స్ హు ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: కానీ మనకు వర్కర్స్ అనేటువంటి భావం మనలో పెట్టుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎ వర్కర్.
0: మనం కూడా వర్కర్సే.
1: We are also workers.
0: All are workers.
1: All are workers.
0: ఇందులో ప్రతి ఒక్కరు కూడా దాసుడే.
1: Everyone is a worker.
0: నేను మాస్టర్ అనుకుంటాడు.
1: You think you are a master?
0: కాదు, మాస్టర్ కాదు.
1: No.
0: నేను ప్రెసిడెంట్ అనుకుంటారు.
1: You think you are a president?
0: Not president.
1: You are not a president.
0: ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ జగత్తు లోపల దాసత్వాన్ని వహించవలసింది?
1: Because in this world everyone is a worker basically.
0: ఒక వ్యక్తి చిన్న వయసు లోపల క్లాస్మేట్ గా ఉంటున్నాడు ఒక రాజుకు.
1: A person was a classmate of Raju at a tender age.
0: కానీ ఒకనాడు రాజును చూడటానికి వచ్చాడు ఈ పాత మిత్రుడు.
1: ద ఓల్డ్ ఫ్రెండ్ కేమ్ టు సీ రాజు.
0: వచ్చి చూచేటప్పటికి నీ ఏం చేస్తున్నావు అన్నాడు ఈ మిత్రుడిని.
1: రాజు ఆస్క్డ్ దిస్ ఫ్రెండ్ వాట్ ఆర్ యు డూయింగ్ నౌ.
0: రాజా, నేను బీదవాడిని.
1: హి సెడ్ రాజా, ఐ యామ్ ఎ పూర్ మ్యాన్.
0: కాలానికి తగినంత భోజనం నాకు చిక్కలేక నాకు అనేక అవస్థలతో గురి అవుతున్నాను.
1: యాజ్ ఐ కుడ్ నాట్ క్యారీ ఆన్ మై లివింగ్ ఐఎమ్ సఫరింగ్.
0: కనుక జగత్తు లోపల అందరూ దాసులుగానే ఉంటున్నారు.
1: Therefore in this world all are workers.
0: ఏదో ఒక దానికి లొంగిపోతున్నారు ప్రపంచంలో.
1: They submit to one thing or other in this world.
0: అప్పుడు ఈ రాజుకు కోపం వచ్చింది.
1: Then Raju was angry then.
0: నేను సర్వాధికారిని, నేను ఎట్లా దాసుని అవుతాను అన్నాడు.
1: Raju said I have authority on all. How can
0: I serve? పరివారకులంతా ఉంటున్నారు.
1: I got so many servants.
0: పరివారకులంతా ఉంటున్నారు.
1: I have associates, helpers.
0: అన్నాడు.
1: And he said I'm the master.
0: కానీ దాని ఆ రాజుకు చక్కగా అర్థమయ్యే తీర్తిగా గుర్తింపజేయడానికి కోసమని తన చేతిలో ఉన్నటువంటి కర్రను మొదలుపెట్టాడు ఈ ఫ్రెండ్.
1: ద ఫ్రెండ్ డ్రాప్ ద స్టిక్ హీ వాస్ హోల్డింగ్ ఆన్ హ్యాండ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్.
0: కానీ వంగలేకపోతున్నాడు.
1: బట్ హీ కుడ్ నాట్ బెండ్.
0: అయ్యో, నాకు ఆధారమైన కర్ర కింద పడిపోయింది, నేను వంగలేకుండానే ఏం చేసేది అన్నాడు.
1: ద స్టిక్ విచ్ వాకింగ్ స్టిక్ విచ్ హెల్ప్స్ మీ ఈస్ డ్రాప్ నౌ, హౌ కెన్ ఐ వాక్ నౌ.
0: అప్పుడు రాజు వంగి దాన్ని తీసి ఇది ఫ్రెండ్ కి అందించాడు.
1: ద కింగ్ బెంట్ అండ్ పిక్ అప్ ది స్టిక్ అండ్ గేవ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్.
0: రాజా, ఇప్పుడు నీవు నాకు దాసుడు అన్నాడు.
1: హి సెడ్ ఓ కింగ్, నౌ యు ఆర్ మై సర్వెంట్.
0: ఎందుకంటే నా కర్ర నీకు అందించావు, నాకు ఒక సేవగా చేశావు, ఇదే సేవత్వంలో ఉన్నటువంటి అంతరార్థము.
1: వై? బికాస్ యూ హావ్ పిక్డ్ అప్ ది స్టిక్ అండ్ యూ గేవ్ ఇట్ టు మీ.
0: సేవ అనగా కేవలము చేతులతో చేసేటువంటి సేవనే కాదు, నోటితో చేసే సేవనే కాదు, దేహంతో చేసే సేవనే కాదు, సర్వమును సేవనే.
1: Service is not merely done with the body.
0: తల్లికి సేవ చేస్తుంది, బిడ్డ తల్లికి సేవ చేస్తుంది.
1: The child serves the mother, mother serves the child.
0: భర్త భార్యకు సేవ చేస్తుంది, భార్య భర్తకు చేస్తాడు.
1: Husband serves wife and wife serves husband.
0: ఈ విధంగా ప్రతి ఒక్కటికి మనం చూసుకుంటే సర్వులు సేవకులే.
1: So all are servants.
0: ఒక్క గాడ్ ఒకడే మాస్టర్.
1: God is only master.
0: కనుక అట్టి మాస్టర్ తత్వాన్ని మనం అనుసరించాలి.
1: వీ హావ్ టు ఫాలో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మాస్టర్.
0: ప్రతి ఒక్కరు కూడా నేను మాస్టర్ అనుకుంటాడు.
1: ఎవ్రీవన్ థింక్స్ ఇట్ ఇస్ ఎ మాస్టర్.
0: ఏంటి మాస్టర్ అంటే అర్థము?
1: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ ఎ మాస్టర్?
0: కొంతమంది డివైన్ మాస్టర్ అంటారు.
1: సమ్ సేస్ ద డివైన్ మాస్టర్.
0: కొంతమంది స్టేషన్ మాస్టర్ అంటారు.
1: సమ్ సేస్ స్టేషన్ మాస్టర్.
0: కొంతమంది పోస్ట్ మాస్టర్ అంటారు.
1: పోస్ట్ మాస్టర్.
0: అందరూ మాస్టర్స్ గానే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ మాస్టర్.
0: కనుక మాస్టర్ అంటే దీనికి విలువనే లేదు.
1: మాస్టర్ వర్డ్ హ్యాస్ నో వాల్యూ.
0: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాస్టర్ గానే ఉపయోగించుకుంటున్నారు.
1: Everybody feel that he is a master.
0: Master kaadu vellanta.
1: No master at all.
0: భగవంతుడు ఒక్కడే మాస్టర్.
1: God is the only master.
0: కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని పొందడానికి
1: to have the total divinity.
0: మీరు కూడా పరిపూర్ణమైనటువంటి వారిగా తయారు కావాలి.
1: You to be perfect, total.
0: ఒక జోన్సన్ ఉండేటువంటి వాడు ఇటలీ దేశం లోపల.
1: In Italy there is one musician.
0: అతను ఒక వయలిన్ తయారు చేసేటువంటి వాడు.
1: He prepares violin.
0: ఆ వయలిన్ ఒక సంవత్సరము, రెండు సంవత్సరం, మూడు సంవత్సరం అంతా తయారు చేస్తూ వచ్చాడు.
1: టు మేక్ వన్ వయలిన్ హీ టేక్స్ వన్ ఆర్ టూ ఇయర్స్.
0: ఏమిటి జాన్సన్, ఈ విధంగా నీవు ఒక సంవత్సరం అంతా ఒక వయలిన్ చేస్తే ఎంతకాలం నీవు జీవితాన్ని గడపగలవు?
1: ది అదర్స్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ టేక్ టూ ఆర్ త్రీ ఇయర్స్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు యూ లివ్?
0: వయలిన్ మేకర్ చెప్పాడు, బ్రదర్, గాడ్ ఈస్ పరిపూర్ణం.
1: దెన్ దిస్ వయలిన్ మేకర్ సెడ్ గాడ్ ఈస్ టోటల్ పర్ఫెక్ట్.
0: అలాంటి పర్ఫెక్ట్ గాడ్ కు నేను పర్ఫెక్ట్ గానే చెయ్యాలి.
1: సో ఫర్ దట్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్ఫెక్షన్ ఐ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్.
0: పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ టోటల్.
0: నా పని అంతా కూడా పూర్ణంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ మై వర్క్ ఆల్సో షుడ్ బి టోటల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అతను పూర్ణుడు కాబట్టి నా పనులంతా పూర్ణంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్, ఐ షుడ్ ఆల్సో బి పర్ఫెక్ట్.
0: ఏదో సంస్థల యొక్క ఒత్తిడి కోసమని మేము సేవలు చేస్తున్నామని భావించుకుంటే అది పూర్ణత్వం కాదు.
1: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ బికాస్ ద ప్రెషర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
0: కనుక నీ కాన్షియన్స్ తృప్తిగా నీవు చేయాలి.
1: యూ షుడ్ డూ ఇట్ టు బి
0: ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా కూడా నీ కాన్షియన్స్ నీకు మెచ్చాలి.
1: వన్ మే నో ఆర్ నాట్ యూ షుడ్ డూ ఇట్ your own conscience
0: satisfaction.
1: Because God is all perfection.
0: అలాంటి పర్ఫెక్ట్ అయినటువంటి పరమాత్మకు సేవ చేసే సమయంలో మనం పర్ఫెక్ట్ గానే చేయాలి.
1: టు సాటిస్ఫై దట్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్ఫెక్షన్ వీ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ.
0: ఎవరైనా చూచినప్పుడు సేవ చేయటము, చూడనప్పుడు దాన్ని వదిలిపెట్టడము, ఈ విధంగా ఉండకూడదు.
1: We start serving when others watch us and we discontinue immediately thereafter.
0: ఎవరు వాచ్ చేయకపోయిన గాని భగవంతుడు వాచ్ చేస్తుంటాడు.
1: Where others see or not, there's God watching behind.
0: ఈ వాచ్ అంటే ఏమిటి?
1: What do you mean by watch?
0: ఈ వాచ్ ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి.
1: Understand what
0: watch అంటే. WATCH watch.
1: Watch is spelling
0: WATCH watch.
1: WATCH watch.
0: మొట్టమొట్ట W.
1: First W.
0: Watch your word.
1: Watch your word.
0: A. Watch your action.
1: A. Watch your action.
0: T. Watch your thought.
1: T. Watch your thought.
0: C. Watch your character.
1: C. Watch your character.
0: H. Watch your heart.
1: H. Watch your heart.
0: ఇది నిజమైన వాచ్.
1: This is the true sadhana.
0: ఈ విధంగా ఉండినప్పుడే నీకు భగవంతుని యొక్క తత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
1: When you are in this way, we can understand God clearly.
0: నిన్ను నీవు వాచ్ చేసుకోవాలి.
1: You have to change yourself.
0: ఎవరో ఒక అధికారి వచ్చి నిన్ను వాచ్ చేయటం కాదు.
1: No one in position need not watch you.
0: సమితి ప్రెసిడెంట్ వచ్చేసేసి వర్కర్ అంతా వాచ్ చేయటం కాదు.
1: సమితి ప్రెసిడెంట్ నీడ్ నాట్ వాచ్ ద వర్కర్.
0: సమితి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ని వాచ్ చేసుకోవాలి, వర్కర్ వర్కర్ ని వాచ్ చేసుకోవాలి.
1: సో సమితి ప్రెసిడెంట్ హస్ వాచ్
0: హిమ్సెల్ఫ్. ఎవరికి వారే వాచ్ చేసుకుంటూ రావాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు వాచ్ వన్ సెల్ఫ్.
0: మన వారి పైన ఇంకొకరు అధిపత్యమే ఉంటుండకూడదు.
1: నో వన్ హ్యాస్ got any power.
0: ఈ కర్మలు సక్రమంగా జరుగుతాయి.
1: Then everything will be perfect order.
0: తన కాన్షియన్స్ ని తన తృప్తి పరచుకోవాలి.
1: You have to do to your own satisfaction the conscience.
0: అది సెల్ఫ్ రియలైజేషన్ కు మార్గం.
1: That is the path to self realization.
0: కానీ కాన్షియన్స్ అనేటువంటిది చక్కగా లేకపోవటం చేత,
1: because this
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత,
1: as the conscience is not clear as we could not understand it,
0: అనేక అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: We are put to so many troubles.
0: కనుక మన సంస్థల వారు చాలా మంచి పని చేస్తున్నారు నాకు తెలుసు.
1: భగవాన్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద గుడ్ వర్క్ డన్ బై అవర్ ఆర్గనైజేషన్.
0: నిజంగా చెప్పకూడదు కానీ ఇలాంటి సంస్థలు ప్రపంచంలో ఏదీ లేదు, ఎక్కడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ it need not be declared separately, because there is no other organization in the world equal to such a organization.
0: ఫుడ్ కానీ వాటర్ కానీ సప్లై చేస్తూ ఎంత సేవ చేస్తున్నారో ఇది మరొక సంస్థలో ఎక్కడ కూడా చూడలేము.
1: ఇన్ నో అదర్ ఆర్గనైజేషన్ యూ వుడ్ ఎవర్ సీ ద ఫుడ్ సప్లై వాటర్ సప్లై ఇన్ ఆల్ పర్ఫెక్షన్ యాజ్ హియర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: విదేశీయుల యొక్క పేషెంట్స్ ని కూడా చక్కగా విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద పేషెంట్స్ ఆఫ్ ఫారినర్స్.
0: వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప భవనాల్లో నివసించేటువంటి వారు.
1: దే లివ్ ఇన్ రిచ్ మ్యాన్షన్స్.
0: సకాలములకు సర్వం కూడా సప్లై అయ్యేటువంటిది.
1: దే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రాంప్ట్.
0: ఎండ్ల బెడ్స్ పైన తూగేటువంటి వారు.
1: దే విల్ లై ఆన్ డన్ల బెడ్.
0: కానీ ఈనాడు ఇక్కడికి వచ్చి ఆ షెడ్ల లోపలంతా నివసిస్తూ సకాలానికి సరైనటువంటి బెడ్ కాఫీ లేకుండా, చీజ్ లేకుండా, ఏ బెడ్స్ లేకుండా ఎన్ని విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఆ అడ్జస్ట్మెంటే నిజమైనటువంటి భక్తి.
1: టుడే దీస్ ఫారినర్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ షెడ్స్. They don't have Dunlop beds there, they don't have bed coffee, they don't have cheese, but they adjust. This is its sign of true devotion.
0: Adjustment oka pedda sadhana.
1: Adjustment is spiritual practice.
0: Adjustment anetundi sadhana eppudu ostundi manaku?
1: When do you have that practice?
0: Understanding chestunnappude adjustment easy ga avutundi.
1: There will be adjustment when there is understanding.
0: అనగా ఏమిటి అండర్స్టాండింగ్? స్వామి మా స్వామి, మా స్వామి మా స్వామి, మా దేవుడు అనేటువంటి విశ్వాసం మీలో ఉండటం వల్లే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది.
1: ది అండర్స్టాండింగ్ ఈస్ హీఈస్ మై స్వామి, హీఈస్ మై గాడ్. దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్,
0: ఈ అండర్స్టాండింగ్ నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: కనుక అండర్స్టాండింగ్ మొట్టమొదటి నువ్వు చేసుకో.
1: సో హ్యావ్ అండర్స్టాండింగ్.
0: ఈ అండర్స్టాండింగ్ చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టు.
1: హావింగ్ అండర్స్టూడ్ ప్రాక్టీస్ దేర్ బా.
0: ఆచరణలో పెట్టినప్పుడు ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఎంత కాలమైనా బుక్స్ అంతా చదువుతూ పోయినంత మాత్రమే మనకు ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ గో ఆన్ రీడింగ్ ఆల్ ద లైఫ్ టైమ్, వెన్ డు యూ ప్రాక్టీస్?
0: కనుక రీడింగ్ ప్రధానం కాదు.
1: ఇట్స్ నాట్ రీడింగ్ దట్స్
0: ప్రాక్టికల్ ప్రధానం.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ.
0: రీడింగ్ అనేటువంటి ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: రీడింగ్ ఇస్ బుకిష్ నాలెడ్జ్
0: కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: యూ నీడ్ ప్రాక్టికల్
0: నాలెడ్జ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి.
1: టు హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టీస్ చేయాలి.
0: నిత్య జీవితం లోపల సత్యమైన మార్గంలో ప్రవేశించి ఈ యొక్క వాక్యములంతా మనం ఆదర్శంగా నిరూపించాలి.
1: ఇన్ డైలీ లైఫ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ సెట్ ఎన్ ఐడియల్.
0: అయితే మన సంస్థలో వీరికి వేరే చెప్పనక్కర్లేదు.
1: It need not be separately stated. All know this.
0: Andaru pedda vidyavantule.
1: All are educated.
0: Andaru sariyinatundi margalanu gurtinchalani aashinchetundi vaare.
1: All want to go along the right path.
0: Kanukane meerandaru kodunu ee vidhamainatundi yokka satya margamlo anusaristunnaru.
1: You are all following the path of truth.
0: Mana prapanchamanta okkate.
1: The whole world is one.
0: Ye matanni kodunu manu deshinchakoddu.
1: We should not hate any religion.
0: ఎందుకనగా అన్ని మతములు సక్రంగా ఉంటున్నప్పుడే మన జీవితం సరి అయినట్టుగా ఉంటుంది.
1: Because when all religions are correct in the right path, our life will be good.
0: వీణపై తీగలన్నీ వివిధ గతుల.
1: Just like the strings on the instrument veena.
0: పలుకుచుండిన శ్రోతలకు పరవశంబు.
1: The listeners will forget themselves listening to the music.
0: వీణ తీగలు ఒకటి తెగిపోగా పేదవోలు.
1: If one string is broken up, naturally there will be tune which is totally wrong.
0: వీణ
1: the whole country is veena.
0: మతములే తీగలగును.
1: The religions are the strings on that.
0: ప్రపంచమే ఒక వీణ.
1: The whole world is veena.
0: ఒక్కొక్క మతం కూడా ఒక్కొక్క తీగ.
1: Each religion is a string.
0: ఈ తీగలన్నీ చక్కగా ఉంటే కదా దేశమంతా చక్కగా ఉంటుంది.
1: When all the strings are in perfect order, the country will be.
0: అన్ని మతములు కూడా సుక్షేమంగా ఉండాలి.
1: All religions should be happy and good.
0: అన్ని మతములు కూడా మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: All religions should take us to perfection.
0: ఒకరినొకరు ద్వేషించకూడదు.
1: We should not hate each other.
0: ఒకరినొకరు పరిహసించకూడదు.
1: We should not make fun of each other.
0: ఒకరినొకరు హింసించకూడదు.
1: We should not hurt anybody.
0: అందరూ అన్నతమ్ములు అక్క చెల్లెండ్రవలే ఉండాలి.
1: All should be like brothers and sisters.
0: ఎందుకంటే అంతా ఒక ప్రపంచమే.
1: Because the whole world is one.
0: God is one, goal is one.
1: God is one, goal is one.
0: Paths are different.
1: But paths are different.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the goal is one.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: దో దిస్ డిఫరెన్స్ ఇన్ క్లాత్ బట్ ది యాన్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ వన్.
0: బ్రతుకు కోసకము బహుబద్ధ బద్ధులైరి.
1: వీఆర్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: ఇవంతా మనం బ్రతుకు కోసం ఇన్ని మార్గాలు నిర్మించుకున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ వెరైటీ హియర్. ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: ఒకరు అమెరికన్స్ అని, ఒకరు క్రిస్టియన్స్ అని, ఒకరు ముస్లిమ్స్ అని, ఒకరు హిందువులని, ఒకరు సిక్కులని, ఒకరు ఈ విధంగా పెట్టుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి హావ్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: అయినా గాడ్ యొక్క తత్వమే, మహమ్మడ్స్ అయినా గాడ్ యొక్క తత్వమే, క్రిస్టియన్స్ అయినా గాడ్ యొక్క తత్వమే, హిందువులైనా అంతని ఎందు ఒక్కటే తత్వమే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ డివైన్ ప్రిన్సిపల్. నో మ్యాటర్ వన్ ఇస్ అ జొరాస్ట్రియన్ ఆర్ అ క్రిస్టియన్ ఆర్ ముస్లిం, దెన్ నో డిఫరెన్స్.
0: ఏ మతం కూడా ఒకరిని హింసించమని బోధించదు.
1: నో రిలీజియన్ విల్ ఎవర్ టీచ్.
0: ఏ మతం కూడా అసత్య మార్గమని చెప్పదు.
1: నో రిలీజియన్ విల్ టీచ్.
0: ఏ మతం కారణని హింసించ ఒకరిని బాధించమని చెప్పదు.
1: నో రిలీజియన్ విల్ టీచ్ యు టు హార్మ్ ఎనీబడీ.
0: ఆ విధంగా బాధించమని చెప్పేటంటారు, అది మతమే కాదు.
1: ఇఫ్ ఎనీ వన్ టీచెస్ దట్ వన్ షుడ్ హార్మ్ అదర్స్, ఇట్స్ నో రిలీజియన్.
0: ఎక్కడ ఉంది ఈ దోషము?
1: వేర్ డస్ ది మిస్టేక్ లై?
0: మతముల నీవు వేరు, మార్గము ఒక్కటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ వన్.
0: ఈ ఒక్క మార్గము లోపలనే మనం తబ్బిబ్బైపోతున్నాం.
1: ఇన్ ది సింగిల్ పాత్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ అన్ని మతములు ఎందుకు బోధన ఒక్కటే.
1: ద టీచింగ్ ఇస్ వన్ ఇన్ ఆల్ ఆఫ్ ది రిలీజియన్.
0: సత్య ధర్మాన్ని కాపాడండి.
1: ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్.
0: నిత్య జీవితాన్ని పోషించండి.
1: కీప్ అప్ యువర్ లా.
0: నీతి నిజాయితీలను అభివృద్ధి పరచుకోండి.
1: ఫాలో ది మొరాలిటీ.
0: మానవ జాతిని పెంచుకోండి.
1: అండ్ డెవలప్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఇది నిజమైనటువంటి ఒక ఇది.
1: That is the true thing today.
0: అన్ని మతములు చేరి మంచినే బోధించి.
1: All religions together teach good things.
0: తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: Conduct yourself with all intelligence.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: If the minds are good, which religion is bad?
0: Where is bad?
1: Nothing bad whatsoever.
0: Only mind is bad.
1: Only your mind is bad.
0: Not caste or religion.
1: Not the caste or religion.
0: కనుకనే అన్ని మన మతిలో ఉంటున్నది ఈ భేదములు.
1: Everything difference lies in our mind.
0: కనుక ప్రపంచమంతా కూడా ఏకత్వంగా మనం అనుభవించాలి.
1: We should have this unity in this world.
0: విశ్వ కుటుంబీకులుగా మనం కావాలి.
1: We should be members of this universal family.
0: ఈ ప్రశాంతిలో అందరూ ఒక కుటుంబంగా వెలుగుతున్నారు.
1: In ప్రశాంతి we live as one family.
0: మీ యొక్క భాష ఏమిటి? మీ యొక్క దేశం ఏమిటి? మీ యొక్క హ్యాబిట్స్ ఏమిటి, మీ యొక్క రిలీజన్ ఏమిటి, కానీ ఇక్కడ అందరూ ఒక్కటే.
1: What's your language? What's your religion? What are your habits? Nothing whatsoever. We are one family. This is the real thing now.
0: దీనిని ఎవరు మార్చేటువంటిది కాదు.
1: It's not the one to be converted.
0: వారికి వారు మార్చుకున్నటువంటిది.
1: One has to change for oneself. ఎందువల్ల
0: ఎంత మార్చుకున్నారు?
1: How?
0: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ చేత అదే మారిపోతుండాలి.
1: Because of your love for Swami, you change yourself.
0: ఆ ప్రేమని ఇంత మార్పులకు సరైనటువంటి ఆధారము.
1: That love brought the whole transformation.
0: కనుక ఈ యొక్క సమావేశంలో మనము కొన్ని ప్రాకృతమైనటువంటి మార్గంలో కూడా జీవిస్తున్నాం, కనుక కొన్ని నియమాలు మనం నియమించుకుంటున్నాం.
1: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ వీ హావ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా అవసరం.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక ఈనాడు మనం ఈ కాన్ఫరెన్స్ లోపల దేనిని నిర్ణయం చేసుకున్నామో వాటిని తూచా నడుచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ కండక్ట్ ఇన్ టోటో and abide by all our resolutions.
0: Prapanchamlo aneka rakamainaatvanti okka conference anta jarugutuntayi.
1: In the world there are many conferences.
0: Kaani aa conference lo resolution pass chestuntaru.
1: They also pass resolutions.
0: Kaani baitiki pothani chinchi vestaru.
1: The moment they go out they will tear the resolution.
0: Mana samastha atta undakoddu.
1: We should not be like that.
0: ఏ నాడు మనం పాస్ చేసామో దాంట్లో మనం పాస్ కావాలి.
1: ద మూమెంట్ యూ పాస్ ఎ రెజల్యూషన్ యూ షుడ్ పాస్ ఇన్ ప్రాక్టీసింగ్ దట్.
0: దాన్ని నడుచుకున్నప్పుడే నీవు పాస్ అవుతావు.
1: వెన్ యూ ప్రాక్టీస్ దెన్ యూ విల్ పాస్.
0: కనుక మన యొక్క నిబంధనలు ఏమాత్రం కూడా తప్పకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిసోబే ది రెగ్యులేషన్.
0: అది డిసిప్లిన్.
1: దట్ ఈస్ డిసిప్లిన్.
0: ఆ డిసిప్లిన్ ఎప్పుడు అభివృద్ధి అవుతుంది?
1: వెన్ యూ డెవలప్ డిసిప్లిన్.
0: డివోషన్ ఉండినప్పుడు డిసిప్లిన్ అవసరం.
1: వెన్ దేర్ ఇస్ డివోషన్ డిసిప్లిన్ విల్ బి దేర్.
0: కనుక డివోషన్ ఎప్పుడు ఉంటుంది?
1: వెన్ యూ గెట్ డివోషన్.
0: డ్యూటీ ఉండినప్పుడే డివోషన్ వచ్చేస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ డ్యూటీ దేర్ ఇస్ డివోషన్.
0: కాబట్టి డకారత్రయములు,
1: ద 3 Ds,
0: డిసిప్లిన్, డివోషన్ అండ్ డ్యూటీ, రెండింటి యొక్క ఏకత్వం కావాలి.
1: డిసిప్లిన్, డివోషన్, డ్యూటీ, ద ట్రినిటీ.
0: అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: దాట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక మనం చేసే ప్రతి పని ఎందుకు డ్యూటీ ఎందుకు ఒక డివోషన్ ఉండాలి.
1: ఇన్ ఎవ్రీ డ్యూటీ దేర్ షుడ్ బి డివోషన్.
0: కానీ డివోషన్ ఉండాలి, కానీ డైవర్షన్ ఉండకూడదు.
1: వీ షుడ్ హావ్ డివోషన్ బట్ నాట్ డైవర్షన్.
0: అంతేకాకుండా డివోషన్ ఉండాలి, కానీ డీప్ ఓషన్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ బి డివోషన్ బట్ నాట్ డీప్ ఓషన్.
0: కనుక డివోషన్ మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్
0: డివోషన్. డివోషన్ అంటే ఏంటిది?
1: వాట్ ఈస్ డివోషన్?
0: అదే లవ్, లవ్, లవ్.
1: డివోషన్ ఇస్ లవ్.
0: పరిపూర్ణ ప్రేమనే నిజమైన భక్తి.
1: ఇట్స్ అన్కండిషనల్ టోటల్ లవ్.
0: కనుక ఇక్కడ ప్రేమ అనేటువంటి దాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ లవ్.
0: ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటారు విదేశీయులు.
1: ఫారినర్స్ సే ఐ

0: Foreigners say, I love you, I love you.
1: ఈ లవ్ అనేటువంటి దానికి అర్థమే లేదు.
0: Such sort of love has no meaning.
1: నిజంగా ప్రపంచంలో లవ్ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు.
0: There are none in this world who will love you.
1: దైవం ఒక్కడే లవ్.
0: God is love.
1: ఎందుకంటే ఇదంతా కూడా భార్య భర్త ఐ లవ్ యూ అంటాడు.
0: The husband says to his wife, I love you.
1: తల్లి బిడ్డను ఐ లవ్ యూ అంటుంది.
0: The mother says to her child,
1: I love you అంటాడు.
0: Brother say, I love you.
1: అన్ని కూడా కేవలము ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి వాక్యములే తప్ప ఇది నిజమైన లవ్ కాదు.
0: దే ఆర్ జస్ట్ ఫిజికల్ వరల్డ్లీ లవ్, దట్స్ ఆల్.
1: నీకు పెళ్లి కాకముందు భార్య ఎవరు భర్త ఎవరు?
0: ప్రయర్ టు మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ హూ ఇస్ వైఫ్.
1: కాబట్టి ఇంతకు పూర్వం ఈ లవ్ ఎక్కడుంది?
0: వేర్ వాస్ ద లవ్? నో లవ్.
1: పుట్టక మునుపు తల్లి ఎవరు బిడ్డ ఎవరు?
0: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్ హూ ఇస్ ద చైల్డ్.
1: పుట్టిన తర్వాతనే బిడ్డను లవ్ చేస్తుంది మదర్.
0: అండ్ మదర్ స్టార్ట్స్ లవింగ్.
1: పుట్టక మునుపు ఈ యొక్క తల్లి యొక్క లవ్ ఎక్కడుంది?
0: వాట్ హ్యాపెన్డ్ టు మదర్లీ లవ్?
1: లవ్ అంటే తాత్కాలికంగా వచ్చింది కాదు లవ్.
0: లవ్ ఇస్ నాట్ ద వన్ దట్ డిసెండ్.
1: లవ్ ఇస్ నాట్ పాసింగ్ క్లౌడ్.
0: లవ్ ఇస్ నాట్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఇది పర్మనెంట్ క్లౌడ్. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలములు ఎందుకు ఉండేటువంటిది లవ్.
0: లవ్ ఇస్ పర్మనెంట్, ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్ టు ఫ్యూచర్.
1: ఓన్లీ భగవంతుని లవ్ ఏ నిజమైన లవ్.
0: Is God is love, that is truth.
1: మిగిలిన లవ్లంతా కూడా అటాచ్మెంట్ కానీ లవ్ కాదు.
0: The rest of the love is merely attachment, not love.
1: కానీ లవ్ అనే పదమును ఉపయోగపెడుతున్నారు.
0: But we use this word.
1: ఈ లవ్ అనే పదమునకు సరైన అర్థం తెలియకుండా ఈ విధంగా ఉపయోగపెడుతున్నారు.
0: We say so not knowing its meaning.
1: కనుక మీరు లవ్ అనేటువంటిది భగవంతుడే లవ్.
0: So God is love.
1: Love is God. Live in love.
0: Love is God, live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: That's the way to God.
1: ఈ లవ్ ని ఈ విధంగా మనం పెంచుకోవాలి.
0: We have to develop love this way.
1: ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా ఈ పవిత్రమైనటువంటి లవ్ ను మనము పరమాత్మగా భావించాలి.
0: దే మే బి ఆఫ్ ఎనీ రిలీజన్, ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, దే హావ్ టు డెవలప్ లవ్.
1: దైవము ప్రేమ స్వరూపుడే.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ప్రేమించినీ ప్రేమించకపోని నీ ప్రేమను నీవు పంచు.
0: అదర్స్ మే లవ్ ఆర్ నాట్, యు షేర్ యువర్ లవ్.
1: కనుకనే మనం ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్.
1: నాకు ముఖ్యంగా ఈ క్వాంటిటీలు నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ ది క్వాంటిటీ.
1: ఎన్ని సంస్థలు పెరిగినాయి?
0: హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్?
1: డివోటర్స్ పెరిగినారు?
0: హౌ మెనీ డివోటీస్ ఆర్ దేర్?
1: నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్ బై స్టాటిస్టిక్స్.
1: క్వాలిటీ.
0: భగవాన్ వాంట్స్ క్వాలిటీ.
1: ఈ క్వాలిటీ ఒక్కటింటే కూడా చాలు.
0: This quality is enough.
1: One teaspoon of cow milk is useful.
0: One teaspoon of cow milk is useful.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: కనుకనే quantity కావాలి కోరుతున్నారు చాలా మంది.
0: Many people.
1: చాలా పొరపాటు.
0: Many people are after quantity.
1: Quality is important.
0: Desire quality.
1: 10 మంది సమావేశమైనా కూడా చాలు.
0: Is enough there 10.
1: కనుక ఇంకా ఈ యొక్క 10 మందితో పాటు అనేక మందికి ఈ క్వాలిటీలో చేర్చుతూ రావాలి.
0: See that you will improve this quality with the rest of the people.
1: చేయవలసినటువంటి సేవ ఇదియే.
0: This is the service.
1: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నించండి.
0: The happiness, bliss you experience here, share with everybody.
1: అది ఏ నిజమైన సేవ.
0: That is true service.
1: మన యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోరాదు.
0: Never transgress our regulation.
1: ఇందులోనే ప్రేమ యొక్క తత్వం చక్కగా పవిత్రంగా అభివృద్ధి అవుతుంది.
0: Here is this love principle in a sacred way.
1: ఎంత ప్రేమను ఉంటుంటే చేతనే ఇంత ధనమును వ్యయం చేసి, ఇంత కాలమును వ్యయం చేసి, ఇంత అనానుకూలముకు గురి అయిపోయి ఇంత ప్రేమతో మీరు జీవిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ దిస్ లవ్ you are not mindful of the money involved and the time spent and the inconveniences here.
1: కనుకనే త్యాగేనేకి అమృతత్వ మానసహు.
0: Sacrifice confers immortality.
1: త్యాగాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. ఏ
1: నాటికైనా ఒకనాటికి దేహాలు పోతాయి.
0: వన్ డే అదర్ బాడీస్
1: బాడీస్ లైక్ వాటర్ బబుల్.
0: బాడీస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాగ్ మంకీ.
0: మైండ్ లైక్ ఇస్ ఎ మ్యాగ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో
1: ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: దట్ ఇస్
0: ది వే టు గాడ్.
1: కనుకనే ఈ యొక్క కాన్షియన్స్ ని మనం ఫాలో చేసి సరి అయినటువంటి ఆనందాన్ని పొందాలి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్ అండ్ హ్యావ్ ది ట్రూ బ్లెస్.
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: ఎక్కడా లేదు.
0: నో వే.
1: కనిపించేటువంటిది కాదు.
0: యు డోంట్ సీ.
1: అది మనకు ఏమాత్రం చిక్కదు.
0: యు కాంట్ గెట్ ఇట్.
1: ఈ హ్యాపీ ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: అక్కడే హ్యాపీ ఉంటుంది.
0: దేర్ ఇస్ హ్యాపీనెస్.
1: ఇంకా ఎవరితో మనం కలిసినప్పటికీ ఆనందం లేదు.
0: యు విల్ నాట్ హావ్ దిస్ హ్యాపీనెస్.
1: ఏ పదార్థంలోనూ ఆనందం లేదు.
0: నాట్ మెటీరియల్.
1: ఏ విషయంలోనూ ఆనందం లేదు.
0: నో మ్యాటర్.
1: ఆనందం భగవంతునితోనే ఆనందం ఉంటుంది.
0: బ్లెస్ ఇస్ గాడ్. గాడ్ ఇస్
1: అందువల్లే బ్రహ్మానందం.
0: గాడ్ ఇస్ బ్లెస్.
1: పరమ సుఖదం.
0: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
1: ద్వంద్వాతీతం.
0: నాన్ డ్యూయల్.
1: గగన సదృశం.
0: ఆల్ దిస్ స్పేస్.
1: మేఘవర్ణం.
0: దట్
1: శుభాంగం. ఇంత ఆనందం ఈ విధమైన మార్గాల్లో మనకు వస్తుంది.
0: దట్ సార్ట్ ఆఫ్ బ్లెస్ యు విల్ హావ్.

0: ఎటర్నల్ బ్లెస్.
1: Be always happy. అనేక మంది చెప్తుంటారు నాకు, స్వామి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.
0: Many people says to Swami,
1: I'm always happy. I don't want happiness.
0: Bhagavan is always happy. He doesn't need to be happy.
1: But happy లేనటువంటి వారు మీరే.
0: You are unhappy.
1: Happy మీరే తీసుకోండి.
0: So better you take back what you say.
1: ఎప్పుడు మీరు తీసుకుంటారు?
0: When do you take it back?
1: స్వామి ఆనందాన్ని మీరు తీసుకున్నప్పుడే మీ ఆనందం మీకు అభివృద్ధి.
0: When you receive Bhagavan's bliss, you will be happy.
1: ఇది హ్యాపీ ట్యాంక్.
0: The Bhagavan's bliss is
1: the
0: tank.
1: Taps.
0: You are all taps.
1: కాబట్టి ట్యాప్లు తిప్పండి, ఈ ఆనందం వచ్చేస్తుంది.
0: Open the tap, you will have the bliss of Bhagavan.
1: God is tank.
0: God is tank.
1: What is taps?
0: You are the tap.
1: కనుక ఆ ట్యాంక్ లో చెడ్డ వాటర్ చేయడానికి వీల్లేదు.
0: No bad water can ever be there in the tank.
1: Sweet water. Pure water.
0: It is sweet and pure water.
1: కనుక ఈ వాటర్ ని మీరు త్రాగండి, మీ దాహాన్ని చల్లార్చుకోండి, జీవితాన్ని శాంతిపరచుకోండి, ఆదర్శాన్ని అందించండి.
0: Drink this sweet water of God. Bhagavan, quench your thirst, be blissful and set an ideal to the world.
1: మీరందరికి దాహం ఉండగానే ఇక్కడికి వచ్చారు.
0: You are all thirsty, therefore you are here.
1: ఏ థర్స్ట్?
0: What thirst?
1: అదే దైవం యొక్క ఆనందం.
0: You are thirst of God.
1: ఆ దాహంతో మీరు ఇక్కడికి వచ్చారు.
0: With the thirst you are here.
1: చక్కగా త్రాగండి.
0: Drink well, more and more.
1: మీరు అనవసరమైనటువంటి మార్గాల్లో ప్రవేశించకండి.
0: డోంట్ బి అన్నెసరీ పాత్.
1: బయట ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకు ఏమాత్రము ప్రవేశించకండి.
0: డోంట్ బి బాదర్డ్ విత్ ఔటర్ వరల్డ్.
1: హాయిగా ప్రశాంత నిలయంలో ప్రశాంతంగా జీవించండి.
0: ఇన్ ప్రశాంత నిలయం లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: చక్కగా నింపుకోండి.
0: ఫిల్ ఇట్ అప్ వెల్.
1: మీ వెసల్స్ అంతా ఫుల్ అప్ చేసుకోండి.
0: ఫిల్ అప్ ఆల్ ద వెసల్స్.
1: తప్పక మీరు వెళ్ళండి.
0: గో సర్టన్లీ.
1: కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మీ దేశం లోపల మీ మిత్రులకు, మీ పరిసరం వారికి, మీ ఇరుకు మరుగు వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని పంచాలి.
0: ద బ్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ హియర్. Back home you share with everybody in the neighborhood and among your friends.
1: Kanuka ee prema tattvanni meer penchukondi.
0: Develop love.
1: Swami cheyi oka prema maatrame.
0: God Bhagavan
1: aa prema aneka mandi aneka reetuluga artham cheskuntaru.
0: People understand in different way.
1: Evaru ee vidhanga artham chestunnaru ani prema premani.
0: You may understand your
1: own way. Na premalo swartham anetundi ledu.
0: Bhagavan has no trace of selfishness.
1: Swartharahitamaina premani meer teeskoni meer kuda nu swartharahitanga penchukondi.
0: Bhagavan's love is selfless, you develop selfless love.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: Brothers and sisters, there will be a cultural program in the Purnachandra Auditorium at 7 p.m. There will be a cultural program at 7 p.m. in the Purnachandra Auditorium. The Greek devotees and Japanese devotees are German devotees are putting up this cultural program. Greek devotees and the German devotees are putting
1: Greek
0: up this.
1: Greek devotees, Alexander, Aristotle, Plato, ఈ విధమైన దాన్ని స్వామికి సన్మయం చేసి ఒక సమన్వయం చేసి ఆడుతున్నారు.
0: The Greek devotees are putting together, formulating along with Swami's teachings, Aristotle and other
1: Alexander,
0: Alexander
1: Plato. ఇంకా జర్మనీ వాళ్ళు
2: Germans,
1: అది చాలా హిట్లర్ స్థానం అయినటువంటిది.
2: ఇస్ ద ప్లేస్ ఆఫ్ హిట్లర్.
1: అలాంటి జర్మన్ దేశం లోపల
2: దేర్ ఇన్ ద జర్మనీ
1: ఇప్పుడు గోపికా లీలలు, గోపాలకృష్ణుడు అనేటువంటి దాన్ని అంతా ఆడవారే, కృష్ణుడు గోపికలు ఇద్దరు కూడా ఆడవారే చేరి ఆ విధమైనటువంటి యొక్క ప్రేమ భక్తి తత్వాన్ని ప్రబోధిస్తున్నారు.
2: దే ఆర్ నౌ పుట్టింగ్ అప్ డిస్ప్లేయింగ్ ఎ ప్లే of Gopikas and Krishna. All are women. They are playing the role of Krishna and Gopikas as well.
1: జపాన్ వారేమి, జర్మనీ వారేమిటి, ఈ విధమైనటువంటి యొక్క భారతదేశంలో జరిగినటువంటి ఈ చరిత్రను వారు చక్కగా ప్రకటిస్తున్నారు.
2: జర్మన్స్ హావ్ అండర్స్టూడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్.
1: ఏమిటి, భారతదేశమే కాదు అన్ని దేశంలో ఒక్క కుటుంబమే.
2: వాట్ డస్ ఇట్ మీన్? ఆల్ ఫ్యామిలీ, ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: సమన్వయాన్ని మనం పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దిస్ ఈక్వాలిటీ.
1: ఎవరికెవరు కూడా ద్వేషాన్ని పెంచుకోవాలి.
2: నో వన్ షుడ్ హావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీవన్.
1: అల్లా అన్న, జీసస్ అన్న, యురాస్లియం అన్న, ఇంకే విధమైనటువంటి బుద్ధుడు అన్న, అంతా కూడా ఒక్క దేవత్వం యొక్క ఇవే.
2: యు మే సే అల్లా ఆర్ జీసస్ ఆర్ బుద్ధా, దట్స్ ఆల్ డివినిటీ ఓన్లీ.
1: ఎవరిని మనం కించిత్తుగా భావించకూడదు.
2: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీబడీ లిటిల్ ఆర్ స్మాల్.
1: అన్ని యొక్క తత్వము ఒక్కటే.
2: ఎసెన్స్ ఇస్
1: అన్ని యొక్క గమ్యములు ఒక్కటే.
2: గోల్ ఇస్ వన్.
1: అన్ని యొక్క స్థానములు ఒక్కటే.
2: ద గోల్ ఇస్ వన్.
1: దైవ స్థానము,
2: దట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఎవరికి ఏ రూపము, ఏ నామం ఇష్టమో దాన్ని మీరు అనుసరించవచ్చు.
2: యు ఫాలో ద నేమ్ అండ్ ద ఫామ్ యాజ్ యు చూస్ అండ్ లైక్.
1: సరికి ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు.
2: Hate anybody.
1: అది 18 పురాణాల యొక్క సారం భారతదేశంలో.
2: దట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది 18 ఎపిక్స్ ఇన్ భారత్.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం.
2: వ్యాస కంపోజ్ టూ సెంటెన్సెస్ ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్.
1: సాలు, దట్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ఇట్.
2: దీస్ టూ సెంటెన్సెస్ స్టాండ్ ఫర్ ది ఎసెన్స్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: దట్స్ వాట్ భగవాన్ పుట్స్ ఇట్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఇది అన్నిటి ఎందుకు సరైనటువంటి యొక్క అర్థాన్ని ఈనాడు ఆ జర్మనీ వాళ్ళు దీన్ని ప్రదర్శిస్తారు.
2: దిస్ ఎసెన్స్ అండ్ మీనింగ్ ఇస్ కన్వేడ్ బై ద జర్మన్స్ ఇన్ దర్ ప్లే నౌ. All of you are requested to go over to Purnachandra Hall and be seated there. Sai Ram.
3: Sai Ram, you just heard the valedictory divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the 6th World Conference at the Sri Satya Sai Seva Organizations at Prashanthi Nilayam on November 21st, 1995. Thank you and Jai Sai Ram.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ආත්මෝ නම් රණතේ විද්‍යය. ශරීරං අදතේ රස්‍ය. ప్రపంచంలో ప్రతి జీవికి జీవిత పరమార్థం ఏమిటో బోధపెట్టడం లేదు.
1: ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవి ఈజ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కానీ అనేక మందికి ఈ బోధ పడటం లేదనే బాధ కూడాను ఉండటం లేదు.
1: బట్ ఫార్ మెనీ పీపుల్ ది ఫీలింగ్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టూడ్ ఈజ్ ఆల్సో నాట్ సీన్ ఇన్ దెమ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని అర్థం చేసుకున్నటకై ప్రయత్నిస్తున్నారు. అది ఏ పరమార్థమునకు ప్రథమ సోపానము.
1: One in 100 or a million may be trying to understand the purpose of life, and this is the first step in realizing the purpose of life.
0: Kaalu, chetulu, kannu, mukku, noru, chevulu, ivanni kudanu jeeva yatralo jeeviki toppadetunte upakaranamulu.
1: Legs, hands, ears, eyes, nose, and all these are instruments which will be helpful for a man to live a life.
0: Karyamu cheyuvadu karta.
1: The one who does is the doer or karta.
0: Cheyinchuvadu karakudu.
1: The one who causes things to be done, he is the cause behind.
0: కారకునికి కావలసినటువంటిది కారణము.
1: For the cause which prompts any person to do a particular thing, there must be some reason which is responsible for that.
0: ప్రపంచములో ఏ కార్యము చేయవలనన్న కారణము, కారణము, కర్త ఈ మూడు కూడాను అత్యవసరము.
1: Whatever thing you want to do in the world, there is a need for the instrument, the doer, and the reason and the cause for doing it.
0: Pratyagatma prati jeevi yandu undetunte devude.
1: In every individual jeevi, God is residing in the form of pratyagatma.
0: Kanuka manava paramarthamanandu కేవలము ఒక పదార్థము యొక్క చేరిక మాత్రమే అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఇస్ క్లియర్ దట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు సే దట్ బై బ్రింగింగ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: కేవలము మానవుని యొక్క బ్రెయిన్ కొన్ని కెమికల్ యొక్క చేరిక అని భావిస్తుంటారు.
1: పీపుల్ థింక్ that man's brain consists of a conglomeration or a combination of a few chemicals.
0: Kevalamu chemical yokka combination maatrame kaaku indulo oka vidhamainatundi universal self antaru adi daivatvanga akada pani chestu undali.
1: It is not a mere combination of chemicals that constitute brain. There is universal soul which may be described as God, which is residing in the brain.
0: Kannuto chustunnamu.
1: We are seeing through eyes.
0: Chevulato vintunnamu.
1: Through ears we are listening.
0: Notito maatladutunnamu.
1: We are talking through mouth.
0: Aithe ivi ee dehamunandu pranam undinanta varaku maatrame ఇవి తమ తమ పనులను తాము సక్రమంగా చేయగలుగుతున్నవి.
1: బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ ద బాడీ.
0: చూచినదే కన్నులైనా వినునదే చెవులైనా మాట్లాడినదే నాలుకైనా మరణించిన తరువాత లేక మూర్ఛయందు లేక నిద్రావస్థయందు పూర్వముండినటువంటి ఈ అంగములే కనుక ఆ మరణించిన తరువాత ఈ కన్నులు ఎందుకు చూడటం లేదు, ఈ నోరు ఎందుకు మాట్లాడటం లేదు, ఈ చెవులు ఎందుకు వినటం లేదు?
2: ఇఫ్ ఇట్ ఇస్ ది ఇయర్స్ విచ్ ఆర్ లిజనింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ ఆర్ సీయింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ది టంగ్ విచ్ ఇస్ టాకింగ్, దెన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ దే షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ సో, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఇన్ స్లీప్ ఆర్ వెన్ వన్ హ్యాస్ సూన్ ఆర్ లాస్ట్ కాన్షియస్నెస్.
0: పూర్వమున్నది ఇప్పుడున్నది కూడాను కేవలము ఒకే కారణమునే.
2: బిఫోర్ ద డెత్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కానీ ఈ కారణములే ప్రధానమని భావించిన ఈ కారణముల యొక్క స్థితి గతి మతి సర్వవేళలే ఎందుకూడను సమత్వంగానే ఉండవలను కదా.
2: ఇఫ్ ఇట్ ఈస్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది యాక్షన్ అండ్ ఫార్ ది యాక్టివిటీ, దెన్ దే మస్ట్ హ్యావ్ ద సేమ్ స్టేట్, ద సేమ్ కండిషన్ అండ్ ద సేమ్ పవర్ బిఫోర్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో.
0: కానీ దీనికి వెనుకరా ఒక విధమైనటువంటి ఆధారము, ఫండమెంటల్ ప్రధానమైనటువంటి యొక్క ప్రాణతత్వం ఒకటి ఉన్నది.
2: బట్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫండమెంటల్ విచ్ ఈస్ గివింగ్ దట్ పర్టికులర్ పవర్ టు కమ్యూనికేట్ అండ్ టు టాక్.
0: ఆ ప్రాణమే ఈ యొక్క ఇంద్రియములకు ప్రాణము పోసి తమ ప్రాణము శక్తి చేతనే ఇంద్రియములను తమ తమ పనులను తాము గావించినట్టు చేయుచున్నది.
2: ఇట్ ఈస్ దట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ ఫిల్లింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ విత్ లైఫ్. అండ్
0: దీనికి వెనుకరా ఒక విధమైనటువంటి ఆధారము, ఫండమెంటల్ ప్రధానమైనటువంటి యొక్క ప్రాణతత్వం.

0: instruments and these sense organs with life and causing these sense organs to perform their functions properly.
1: ఎప్పుడు ఈ ప్రాణం ఈ దేహమునందు లేకపోవును అప్పుడే ఈ కరణములన్నీ కూడాను తమ తమ పనులను తాము చేయలేకపోతున్నవి.
0: The moment the life leaves this particular body, the instruments stop performing their functions properly.
1: అయితే ఈ ప్రాణము ఎందుకోసం వచ్చినది? ఎప్పుడు వచ్చినది? ఎవరు పంపితే వచ్చినది? ఎక్కడ పోయినది?
0: ఇన్ దట్ కేస్ హౌ హ్యావ్ దిస్ లైఫ్ కమ్ ఇన్ టు దిస్ బాడీ? హూ హ్యావ్ సెండ్ దిస్ లైఫ్? ఫ్రమ్ వేర్ హ్యాస్ ఇట్ కమ్ అండ్ వేర్ హ్యాస్ ఇట్ గోన్ ఆఫ్టర్ డెత్?
1: ఇది కేవలము మానవ మాత్రులు అర్థం చేసుకునేది.
0: దిస్ పర్టిక్యులర్ ఫెనామెన అండ్ సీక్రెట్ cannot be understood by ordinary individual human being.
1: ఈ కారణములు ఈ కారణములు ఈ యొక్క కార్యములు అన్ని కూడాను కేవలము జీవితములో ఒక విధమైనటువంటి ఒక స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి.
0: These instruments, the cause and the action, all these things related to a type of statistics in life.
1: ఈ చెవులు కన్నులు నోరు కడుపు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడాను కేవలము తమ తమ స్వశక్తితో చేయినటువంటివి కావు.
0: ది ఐస్ ద ఇయర్ ద మౌత్ ద లెగ్స్ ద హ్యాండ్స్ ద స్టమక్ ఆల్ దీస్ లిమ్స్ ఇన్ ద బాడీ దే డు నాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆన్ దేర్ ఓన్ కెపాసిటీస్.
1: దీనికి ఒకటి కర్త ఉంటున్నాడు.
0: దెర్ ఈస్ ఎ డూయర్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: అదే విధంగానే ఈనాడు స్టాటిస్టిక్స్ ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ వే వీఆర్ హ్యావింగ్ స్టాటిస్టిక్స్ టుడే.
1: దీనిని ఇన్పుట్ అంటారు.
0: దిస్ స్టాటిస్టిక్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇన్పుట్.
1: రెండవది అవుట్పుట్ అని ఉంటుండాలి.
0: దేర్ ఈస్ అనదర్ థింగ్ అండ్ దట్ ఈస్ అవుట్పుట్.
1: అదే ప్రొడక్షన్ అనేటువంటిది.
0: అండ్ దట్ రెఫర్స్ టు ప్రొడక్షన్.
1: అయితే ఈ స్టాటిస్టిక్స్ లో ఈనాడు లోకములో కేవలము ధనమును అభివృద్ధి పరుచుకోవటం తద్వారా ఏ విధంగా ఈ ధనమును పోగు చేసుకోవటం అనేటువంటి దీని లోపల ఎంతవరకు మనం ఖర్చు పెట్టాం, ఎంతవరకు మనం క్యాపిటల్ చేశాం, ఎంతవరకు దీన్ని ప్రొడక్షన్ చేసుకున్నాం, ఈ పదార్థముల యొక్క విలువలు ఏ విధంగా ఉంటున్నవి అనేటువంటి దీంట్లో మనము ఎక్కువ యోచన చేస్తుంటాం.
0: ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ లార్జ్ వే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ హావ్ obtain the capital, how we are raising the production, how we are spending the money. With reference to these things only statistics are employed.
1: Management lopala subject ne chustu object ne chustu subject ni marchipoyinattuga ee statistics lopala kudanu kevalamu oka quantity ni maatrame chustu quality ni visarjistunnaru.
0: Just as in management we are concentrating only on the object, forgetting the subject behind this, we in statistics also we are concentrating only on quantity but not on quality.
1: Peter Drucker ee yokka management lopala kevalamu object ni maatrame chustu object yokka lakshyanni maatrame bodhisthu vachadu.
0: Peter Drucker has always concentrated while dealing with the management only on the object, forgetting the subject.
1: కానీ ఈనాటి యొక్క స్టాటిస్టిక్స్ లోపల కూడాను మనము క్వాంటిటీని మాత్రమే లక్ష్యం అందించుకుని క్వాలిటీని మనం మర్చిపోతున్నాం.
0: సిమిలర్లీ వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వీఆర్ థింకింగ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాంటిటీ బట్ నాట్ ది క్వాలిటీ.
1: ఇక్కడ స్టాటిస్టిక్స్ గురించి ఒక్కొక్క దేశం యొక్క పరిస్థితిని కూడాను మనం చక్కగా గుర్తించాలి.
0: When we are thinking of statistics, we have to just apply this particular thing with reference to various countries.
1: లోకములో 179 దేశాలు ఉన్నాయి.
0: In the world, there are 179 countries.
1: ఒక్కొక్క దేశం యొక్క స్టాటిస్టిక్స్, ఒక్కొక్క దేశం యొక్క మేనేజ్మెంట్, ఒక్కొక్క దేశం యొక్క వాల్యూస్, ఒక్కొక్క దేశం యొక్క యథాస్ వేరువేరుగా ఉంటున్నాయి.
0: But the statistics, the values, the ethos and the management is different from country to country.
1: Ivanni aa desam yokka vatavaranamunu anusarinchu

0: ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ.
0: ఆ దేశం యొక్క ఎన్వైరన్మెంట్ ను అనుసరించే ఈ స్టాటిస్టిక్స్ కూడాను కొంతవరకు అర్థమవుతూ వస్తుంటాయి.
1: బేస్డ్ అపాన్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అలోన్ ఈవెన్ దిస్ స్టాటిస్టిక్స్ కెన్ బి ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: ఈనాడు స్టాటిస్టిక్స్ విదేశం యొక్క ప్రభావంనే మనం అనుసరిస్తూ వస్తున్నాము.
1: Even in understanding the subject statistics, we are following the methods adopted in other countries.
0: ee vidhamga bharatadesamu aashrayinchatam cheta ee vyaparam kaani ee vidhamainatunte yokka correspondence anaga vyaparam yokka sambandha bandhavyamulu kaani ee maatram kodano abhivruddhi kaaneravu.
1: The mutual relationships in business and the development of business has not been able to be very impressive because we are trying to only follow the statistics elsewhere.
0: ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ లోపల ప్రస్తుతపు యొక్క విలను పట్టి ప్రస్తుతపు యొక్క మార్కెట్ ను పట్టి
1: all the statistics are with reference to the prices which are current and the existing values which are current.
0: పూర్వం యొక్క విలువను పట్టి ఆ స్టాటిస్టిక్స్ ప్రారంభమైనటువంటి ఒక సమయం నందున్నటువంటి భావములను బట్టి ఇవి కొంతవరకు సమన్వయం అవుతూ వస్తుంటాయి.
1: ది స్టాటిస్టిక్స్ ఆర్ రికన్సైల్డ్ బేస్డ్ అపాన్ ది ఎగ్జిస్టింగ్ ప్రైజెస్ అర్లియర్ అండ్ ఆల్సో ద బేస్ ఇయర్ ఎక్సెట్రా.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భారతదేశము లోపల 1950 లోపల ఈ స్టాటిస్టిక్స్ మొదలు ప్రారంభించారు.
1: In India, 1950 has been taken as the base year.
0: Anadu manavuni yokka vyakti yokka income etla undinadante 1 rupee 20 naya paisas.
1: The per capita income in the year 1950 was 1 rupee 20 paise.
0: Eenadu 36 samvatsaramulu ainappatikini eenadu manavuni yokka viluva dinamunaku 2 rupees 10 naya paisalu.
1: Even after 36 years, that is 1986, the per capita income is only
0: 36 samvatsaramulaku 90 naya paisalu maatrame perigindi. Idi enta tamasanga perigindo, enni vidhamainatunte yokka deeniga abhivruddhi vandindo meeru yochinchukovachu.
1: The present per capita income is only 2 rupees 10 paise, which means there is an increase of only 90 paise over a period of 36 years. You can imagine at what slow rate the income has grown over a period of time.
0: Konni konni vishayamulandu Bharat Deshamu kontha mundanja vestundali.
1: In certain aspects and areas of activity, India has been able to make
0: janabalo prapanchamulo rendavadi.
1: In terms of population, India ranks second in the world.
0: Area lopala idi 7th sthanamlo cherindi.
1: In terms of area, India ranks 7th in the world.
0: Paddy, tobacco, coffee, tea ityadi utpattulu yendu Bharat Deshamu modatadi.
1: In production of paddy, tobacco, tea and a few other things, India ranks first in the world.
0: మిగిలినటువంటి దేశములు యందు దీనిని సరిగా మనము తూచ ఒకదానికొకటి సమన్వయం చేయాలనుకున్నప్పుడు అనేక విధములైనటువంటి యొక్క వ్యత్యాసములు ప్రారంభమవుతున్నాయి.
1: ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ది ప్రొడక్షన్ ఫిగర్స్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ అదర్ కంట్రీస్, సర్టన్ ప్రాబ్లమ్స్ కమ్ విచ్ విల్ మేక్ కంపారిజన్ ఎ లిటిల్ డిఫికల్ట్.
0: భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండాలి కానీ మరొక దేశముకు సంబంధించి ఉండటంలో ఏమాత్రం కూడా అర్థవంతమైనది కాదు.
1: ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ఇండియా ఆర్ రెలవెంట్ అండ్ పర్టికులర్ టు ఇండియా అలోన్, దే కెనాట్ బి రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
0: ఇతర దేశముల యొక్క స్టాటిస్టిక్స్ భారతదేశంలో దానిని అనుసరించడానికి కానీ ఆచరించట కూడాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు.
1: ద స్టాటిస్టిక్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ అప్లికబుల్ అండ్ యూస్ఫుల్ ఫార్ ఇండియా.
0: ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క వాల్యూస్, ఎథాస్ అండ్ వాల్యూస్, దీనిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే క్యారెక్టర్.
1: స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్ in the Indian context is values and ethos.
0: దీనిలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరమైనటువంటిది.
1: In this, sense control is the most important.
0: ఈనాడు ప్రభుత్వం యొక్క రాబడి 1000 అధికమైపోయింది.
1: The income of the government has increased 1000-fold today.
0: పూర్వము 550 crore ఇన్కమ్ గా ఉండేటువంటిది ఇప్పుడు 5500 crore ఇన్కమ్ గా వస్తుంటున్నది.
1: Earlier, some time back, the income was only 550 crores. But today, the income of the government is 5,500 crores.
0: ఒక్కొక్క రాష్ట్రమునికి ఇన్ని విధమైనటువంటి యొక్క అభివృద్ధి అవుతూ ఉండిన సమయంలో ఈ మానవాభ్యుదయమునందు ఈ అభివృద్ధి ఎందుకు వెనుకంజ వేస్తుండదో మనం కొంత గుర్తించాలి.
1: When the income of the government is increasing, even in terms of each state, so much of increase is there, why should there not be welfare proportionate to the increase in income?
0: ఇక్కడ ఆడిటింగ్, అకౌంట్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ ఈ మూడింటి యందు జరిగేటువంటి యొక్క పరిస్థితులు ఒకదానిని ఒకటి సమన్వయమై ఉంటుందని లేదు.
1: There doesn't seem to be a comparability when you just look into the subjects of auditing, accounts, banking and management in this particular context of
0: stock ద్వారా బ్యాంకుల యొక్క మార్పు కూడాను ఒక విపరీతమైన రీతిగా మార్పు చెందుతూ వస్తుంది.
1: The changes that have been coming about in the banking sector and in banks is rather astonishing.
0: ఏ బ్యాంకు కూడాను ఏ మేనేజ్మెంట్ కూడాను ఏ యొక్క ఆడిటర్ కూడాను ఏ అకౌంట్ కూడాను సక్రమమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటం లేదు.
1: Whoever be, whether it is an accountant, auditor or a bank, they are not following the proper procedures and the proper
0: line. మేనేజర్ యొక్క ఉద్దేశమును పురస్కరించుకొని అకౌంట్ రాస్తూ వస్తుంటాడు. Accountant
1: is trying to satisfy the whims and fancies of the manager.
0: ఈ అకౌంటర్ యొక్క పరిస్థితిని పురస్కరించుకుని ఆడిట్ మారుస్తూ వస్తుంటాడు.
1: The auditor is trying to satisfy the requirements of the accountant rather than really doing auditing.
0: ఈ ఆడిటర్ యొక్క రికమెండేషన్ పురస్కరించుకుని బ్యాంకర్ కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంటాడు.
1: The banker also adjusts his accounts and his lending policies based upon the audit report and the auditor.
0: ఈ అనేక కారణాల వల్లనే కొన్ని బ్యాంకులు కూడాను దివాలెత్తడం జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మెనీ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ లైక్ టు బికమ్ బ్యాంక్.
0: ఈ విధమైనటువంటి వ్యాపారం జరగటం చేతనే ప్రపంచం యావత్తు కూడాను కొంతవరకును తమ విలువను తాము కోల్పోతూ వస్తున్నాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అండ్ దిస్ ట్రెండ్స్ విచ్ ఆర్ బీన్ ఎగ్జిస్టింగ్ ద బిజినెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ డిక్లైనింగ్ వాల్యూస్.
0: ఒక్క బ్యాంకు మాత్రము ఆనాటి నుండి నేటి వరకు కూడాను తమ యొక్క ఉద్దేశములను తమ యొక్క ఆశయాలను ఏమాత్రము ఉల్లంఘించకుండా అనుసరిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇట్ ఈస్ ది బ్యాంక్స్ విచ్ హావ్ బీన్ ట్రైయింగ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అది ఏది అనగా చాలా పురాతనమైనటువంటి బ్యాంక్, అది స్వీడన్ లో రిక్స్ అనేటువంటి బ్యాంక్.
1: The oldest bank in the world which has laid down certain things is in Sweden, that is Riksbank.
0: ఇది 1656లో ఫిబ్రవరి 3వ తేదీ ప్రారంభమైంది.
1: This started functioning on 3rd of February 1656.
0: ఇది నేటి వరకు కూడాను ఆ బ్యాంక్ రిక్స్ బ్యాంక్ చాలా సక్రమమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ వస్తుండాలి.
1: It is this Riks Bank, the original bank, which has been following proper procedures and proper principles.
0: సాధ్యమైనంతవరకు మిగిలినటువంటి బ్యాంకులు ఈ రిక్స్ బ్యాంక్స్ ను ఫాలో చేయటం లేదు.
1: బట్ ది అదర్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై దిస్ బ్యాంక్.
0: రిక్స్ బ్యాంక్ నీతి నిజాయితీలను ఆధారం చేసుకుని అనుసరిస్తూ వస్తుండాలి.
1: దిస్ రిక్స్ బ్యాంక్ హెస్ బీన్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: ప్రారంభంలో దానికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ క్రమక్రమేణ దాని యొక్క రూపురేఖలు చాలా విశాలముగా పెరుగుతూ వస్తాయి.
1: ఇన్ ది బిగినింగ్ టు స్టార్ట్ విత్
2: it must have experienced some problems and some difficulties. But over a period of time, it has been able to function very well.
0: సత్యమునకు నీతికి ప్రారంభములో కొన్ని అడ్లు అవాంతరములు ఎదురు తగులుతూ ఉంటాయి.
2: ఇన్ ది బిగినింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ విల్ ఆల్వేస్ ఫేస్ సమ్ ఆబ్స్టికల్స్ అండ్ సమ్ అపోజిషన్.
0: కానీ దానిని మనం నిలదొక్కుని దానిని ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ హోప్, వీ షుడ్ స్టాండ్ ఫర్మ్ అండ్ ఫాలో దోస్ థింగ్స్ సో దట్ వీ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ లైఫ్.
0: ఈనాడు స్టాటిస్టిక్స్ అనేటువంటిది కేవలము తన యొక్క క్యాపిటల్ ను, తన యొక్క ఇన్కమ్ కు, ఈ రెండింటిని మాత్రమే తాను అనుసరిస్తూ ఉంటుంటాడు.
2: ది స్టాటిస్టిక్స్ ఈస్ అప్లైడ్ స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ఏరియాస్, టూ ఏరియాస్, వన్ ఈస్ క్యాపిటల్ అండ్ ది అదర్ ఈస్ ఇన్కమ్.
0: అయితే ఈ ప్రొడిక్షన్ అనేటువంటిది తన ఆదాయ నిమిత్తమై, తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై తాను ఆచరిస్తున్నాడు, కానీ తన యొక్క ప్రొడిక్షన్ ఈ జగత్తుకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఈ జనులకు ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తున్నది, ఎంతవరకు దీన్ని జనులకు తోడుగా ఉంటుండాలి అనేటువంటి విషయాన్ని తాను గుర్తించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు కేర్ టు ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ, ఫర్ ఆల్ ద పీపుల్ కన్సర్న్. హీఈస్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్ అండ్ ఇన్ ఇంక్రీజింగ్ హిజ్ ఇన్కమ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్.
0: పోయిన ఆదివారం చెప్పాం ఈ కార్ల కంపెనీల విషయం అనేటువంటిది, తమ యొక్క స్వార్థము, తన యొక్క సప్రయోజన నిమిత్తమై ఒక్కొక్క కారు 3 సంవత్సరం కంటే ఎక్కువగా ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు అనుసరించి క్రమక్రమేణ ఆ కారును వేస్ట్ చేస్తూ వస్తారు. వీరు వేస్ట్ మేకర్స్ అని చెప్పాం.
2: లాస్ట్ సండే స్వామి హాస్ టోల్డ్ హౌ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ద ఎంటైర్ డిజైన్ అండ్ ది ఎంటైర్ ప్లానింగ్ ఈజ్ డన్ ఇన్ సచ్ వే దాట్ ది కార్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్, ది కార్ బికమ్స్ యూజ్లెస్ బట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్. ఇన్ దిస్ వే దే ఆర్ వేస్టింగ్ రిసోర్సెస్ అండ్ దే మే బి కాల్డ్ వేస్ట్ మేకర్స్.
0: అయితే ఆ దేశం యొక్క సంస్కృతికి, ఆ దేశం యొక్క పరిస్థితికి, ఈ దేశం యొక్క సంస్కృతికి, ఈ దేశం యొక్క విలువలకు చాలా వ్యత్యాసం ఉన్నదనేటువంటి విషయము మరీ మరీ మీరు చింతిస్తూ రావాలి.
2: Again and again you should contemplate and think properly how much of difference exists between the culture and values of that country where these cars are produced on those lines and our own country where we have got a different culture and different values.
0: ఈ కార్ల కండిషన్ అనేటువంటిది మీకు తెలిపాను. అక్కడ ఒక కారు పోతుంటే రెండవ కారు ఎదురొచ్చేటువంటి ఒక పద్ధతి లేదు.
2: Swami explained in the previous Sunday how the cars will be moving in the roads. There will be no car which is likely to clash or
0: ఇంకే విధమైనటువంటి ఒక రథములో, ఇంకే విధమైనటువంటి వాహనాలు దానికి ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. ఎదురుపోయేటువంటి రోడ్డు ఒకటి ఉంటుంటుంది, ముందు పోయేటువంటి రోడ్డు మరొకటిగా ఉంటుంటుంది.
2: ద మూవ్మెంట్ ఆఫ్ కార్స్ ఇస్ సో రెగ్యులేటెడ్ దాట్ దేర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫార్ ఎ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద కార్స్ ఇన్ ద అదర్ కంట్రీస్. దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై స్వామి.
0: ఇంకే విధమైనటువంటి డాగ్స్ అనిమల్స్ దీంట్లో ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ
2: దేర్ ఈస్ నో అదర్ ప్రాబ్లమ్ ఆఫ్ the dogs and other animals
0: అక్కడ
2: crossing the road.
0: నిబంధనలు ఈ విధమైనటువంటి ఒక స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి.
2: ది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ దేర్.
0: కానీ అదే రథములు మన భారతదేశంలో ఉపయోగపెట్టినప్పుడు వారు ఎక్కువ హార్న్ ఇవ్వరు, బ్రేకులే వస్తారు.
2: దే డు నాట్ అప్లై ది బ్రేక్ మచ్, దే డు నాట్ అప్లై హార్న్ ఆల్సో దేర్. వేర్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ ది స్టోరీ ఈస్ డిఫరెంట్.
0: కానీ ఈ భారతదేశంలో అడుగడుగునుకు హార్న్ ఇవ్వాల, అడుగడుగునుకు బ్రేక్ వత్తాల, ఈ విధమైన ఉపయోగం చేత ఈ కార్లు త్వరలోపల్లే పాడవటానికి అవకాశం ఉంటుంటాడు. ఈ వాతావరణం వేరు, ఈ ఎన్వైర్న్మెంట్ వేరు.
2: బట్ ది ఎన్వైరన్మెంట్ ద కండిషన్స్ ఇన్ భారత్ దే ఆర్ డిఫరెంట్. ఎవ్రీ నెక్స్ట్ స్టెప్ యూ హావ్ టు బ్లో ది హార్న్ అండ్ యూ హావ్ టు అప్లై ద బ్రేక్.
0: మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో స్టాటిస్టిక్స్ కానీ, ప్రొడిక్షన్ కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క ఎన్వైరన్మెంట్ కానీ, కొన్ని విధములైనటువంటి యొక్క ఏ దేశం యొక్క సంబంధించినవి ఆ దేశమునికే ఉండాలి, కానీ ఒకదానిని ఒకరు అనుసరించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
2: స్టాటిస్టిక్స్, ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ టు ఈచ్ కంట్రీ బేస్డ్ అపాన్ ద కల్చర్, ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అండ్ ద వాల్యూస్ ఫాలోడ్.
0: కేవలం ధర నిమిత్తమై ప్రతి దేశమునందు కూడాను కాంపిటీషన్, ఇమిటేషన్ ఇవి రెండు కూడాను అధికంగా పెంచుకుంటూ పోతున్నారు.
2: Each country is developing competition and imitation in order to get a price advantage.
0: కనుక భారతదేశం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని, ఇక్కడ తమ యొక్క శక్తి సామర్థ్యములను పురస్కరించుకొని, తాము ఒక నీతి నిజాయితీలతో మనము ఈ కార్యంలో పాల్గొనవలసి వస్తుంది.
2: బట్ వీ హావ్ టు అండర్టేక్ ఎనీ యాక్టివిటీ టేకింగ్ ఇన్ టు అకౌంట్ అవర్ ఓన్ కల్చర్ అండ్ అవర్ ఓన్ వాల్యూస్ అవర్ ఓన్ ఎన్వైరన్మెంట్ ఇన్ భారత్.
0: భారతదేశం యొక్క ఎథాస్ లోపల, వాల్యూస్ లోపల కూడాను పాప భీతి, దైవ ప్రీతి, ఈ రెండు కూడాను చాలా ప్రధానంగా చూస్తూ వచ్చారు.
2: ఇన్ ది ఎథాస్ అండ్ వాల్యూస్ ఆఫ్ భారత్, ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఫర్ గాడ్ హావ్ ఆల్వేస్ బీన్ హెల్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
0: భారతదేశం లోపల పాప ప్రీతి, అది వాళ్లకు ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా స్వేచ్ఛా విహారంగా జరుపుతూ వస్తుంటారు.
2: ఇన్ అదర్ కంట్రీస్ ది స్టోరీ ఇస్ డిఫరెంట్. దే హ్యావ్ లవ్ ఫర్ సిన్ వితౌట్ ఎనీ కంట్రోల్ ఆర్ కండిషన్.
0: ప్రపంచంలో ఈ బిజినెస్, వ్యాపారం యొక్క సంస్థ చక్కబడితే ప్రపంచమంతా చక్కబడినట్టే అవుతుంది.
2: ఇఫ్ ది కండిషన్స్ ఇన్ బిజినెస్ and in running of the business and business organization, if things improve in the world, all other things are likely to improve in the world.
0: Konni konni manamu ee statistics nu kontha aadharanga teeskundam.
2: Let us take some statistics to illustrate this.
0: Konni water cooler manam chesam ankonni.
2: Let us say that we have manufactured water coolers.
0: Deeni yokka kharchulu, దీని యొక్క క్యాపిటల్ ఎంతైంది అని మొట్టమొదట మనం విచారించాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వి మస్ట్ హావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ వేరియస్ సైట్స్ ఇన్ ది
0: రా మెటీరియల్ కి ఎంతైంది.
2: వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రా మెటీరియల్స్?
0: ఎంతవరకు మనం జీతాలు ఇస్తున్నాము?
2: వాట్ ఈస్ ది వేజ్ బిల్?
0: గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత మనం కడుతున్నాము?
2: హౌ మచ్ ఆర్ వి పేయింగ్ టు ది గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్?
0: ఇంకా అడ్వర్టైజ్మెంట్ కి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము?
2: హౌ మచ్ ఆర్ యూ స్పెండింగ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్?
0: షేర్ హోల్డర్స్ కి ఎంత మనం ఇస్తున్నాము?
2: హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఎస్ డివిడెంట్?
0: మనం క్యాపిటల్ ఎంత పెట్టాము?
2: వాట్ ఈస్ ది క్యాపిటల్ దట్ వి హావ్ జస్ట్ ఇన్వెస్టెడ్?
0: ప్రొడక్షన్ ఎంత అయింది?
2: వాట్ ఈస్ ది ప్రొడక్షన్?
0: ఈ ప్రొడక్షన్ లోపల ఎన్ని మిషన్లు చెడిపోయినాయి?
2: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ హౌ మెనీ మిషన్స్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్?
0: ఈ చెడిపోయిన మిషన్లు ఏ భాగంలో చెడిపోయినాయి?
2: Those machines which have gone out of order, in what is the real problem?
0: చెడిపోవడానికి కారణం ఏమిటి?
2: What is responsible for these machines to go out of order?
0: ఇది పనివాణి తప్ప లేక మెటీరియల్ తప్ప?
2: Is there something wrong with the laborers and the wage earners who are using the machine, or is there anything wrong with the material?
0: ఈ విధంగా అన్ని రంగములు యందు కూడాను ప్రత్యేకించి విచారణ సలిపినప్పుడే మనకు లాస్ ఆర్ ప్రాఫిట్ అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సచ్ ఎ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియస్ ఆస్పెక్ట్ దట్ గోయింగ్ టు ప్రొడక్షన్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ హెర్ వీ హ్యావ్ మేడ్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్.
0: కనుక మనం ఈ విధంగా మనం విచారణ సలపటం లేదు.
2: బట్ వీఆర్ నాట్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్ అట్ ఆల్.
0: దీనికి మరొక ఒక ఉదాహరణము,
2: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: ఒక మేనేజ్మెంట్ ఉంటుంది.
2: Let us just say that there is
0: ఒక బ్యాంకు లోపల 10 లక్షలు అప్పు తీసుకుంది.
2: There is one management which has taken a loan of 10 lakhs from a bank.
0: దానికి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి పెట్టుకున్నారు.
2: They have also just kept aside a little money by way of interest.
0: కానీ ఇది కేవలము ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం కాకుండా కొన్ని ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతను, రికమెండేషన్ చేతను అప్పు దొరికింది.
2: The loan is obtained not on the merits of the case, but on account of the recommendations given by a few influential people.
0: ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తన ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు డబ్బు కట్టడం లేదు.
2: The person who has taken a loan, neither he is paying interest nor he is returning the capital, the principal which
0: he has. కానీ బ్యాంకులో మాత్రము బ్యాంకు మేనేజరు ఆదాయం వచ్చినట్టుగా రాసుకుంటున్నాడు.
2: బట్ బ్యాంక్ మేనేజర్ ఈజ్ మ్యానిపులేటింగ్ అకౌంట్స్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దేర్.
0: దీనికి దానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎట్లా వస్తుంది?
2: హౌ డస్ దిస్ డిఫరెన్స్ గెట్ రికన్సైల్డ్?
0: ఈ విధమైనటువంటి యొక్క మొరాలిటీని పోగొట్టుకుని రికమెండేషన్ చేత, వ్యక్తిగతమైనటువంటి విశ్వాసముల చేత అనేకమైన విధములైనటువంటి బ్యాంకులు కూడాను దివాలెత్తుతూ వస్తున్నాయి.
2: The banks are becoming more or less bankrupt because they follow the policies which are not based upon morality. They yield to recommendations and influence.
0: ఈ నాటి బ్యాంకులు అన్ని కూడాను ఈ విధమైనటువంటి ఒక రికమెండేషన్ ద్వారానే క్రమక్రమేణా కూడాను తమ యొక్క విలువలు తాము కోల్పోతున్నాయి.
2: Most of the banks today are losing their own morality and their own financial soundness because they have been following this kind of policies based upon recommendations and influence.
0: Videshiyulendu dhanamunu kotlaku kotlaku abhivruddhi parustu vastunnaru.
2: Foreigners have been able to earn crores and crores of rupees.
0: Kani ee abhivruddhi chestunnare kani abhivruddhi chesukunnatundi ee dhanamunu sadvinyogam cheyatam ledu.
2: They have been able to earn no doubt crores of rupees, but it is not put to proper use.
0: Akkadi enta goppa vidyavantudainappatikini, enta shakti samarthyamulu kaliginatundi vaadainappatikini, enta unnata sthayi endu undinappatikini, morality ni kolipothunnadu.
2: However much educated a person may be there, whatever high position he occupies, however wealthy a person be, that person in the other countries, he is losing the morality.
0: Aneka mandi videshiyalu poyi తమ తమ విద్యలను తన అభ్యసిస్తూ వస్తున్నారు.
2: A large number of people are going to foreign countries for education.
0: ఆ విద్యలు వేరు, తిరిగి తమ సంస్థానంలోకి వచ్చిన తర్వాత తాము ఆచరించవలసినటువంటివి, అనుభవించవలసినటువంటివి, ఆనందించవలసినటువంటి విద్యలు వేరు.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ విచ్ దే హావ్ అక్వైర్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ డిఫరెంట్, బట్ వాట్ ఎవర్ ఇస్ యూస్ఫుల్, వాట్ ఎవర్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, దట్ ఈస్ రాదర్ డిఫరెంట్.
0: అమెరికాలో చదివి వచ్చాను కానీ ఆ చదువు ఇండియాలో పనికిరాదు.
2: వన్ హెస్ అక్వైర్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా, but that is not useful and
0: America chadugu America ke saripothundi kani India ke matramu sambandhinchadu.
2: The education acquired in America is very relevant and useful in America.
0: Koni danini India lopala manu anusaristhu pothunnam antunte deeniki aneka vidhamaina reactions anta vastunnayi.
2: But if you want to apply whatever you have learnt in America in Indian context, so many obstacles are coming and so many
0: problems are emiti.
2: What is the reason for this?
0: అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, అక్కడ వాల్యూస్ వేరు, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, ఇక్కడ వాల్యూస్ వేరు.
2: ద బేసిక్ రీజన్ ఫార్ దిస్ ఈజ్ దట్ దేర్ ది ఎన్వైర్న్మెంట్ ద వాల్యూస్ అండ్ ది కల్చర్ ఇన్ అమెరికా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్.
0: ధనము అధికమయ్యే కొలది కూడాను గుణము తరిగిపోతూ వస్తుండాలి.
2: యాజ్ ది మనీ ఈజ్ అక్యుములేటింగ్ మోర్ అండ్ మోర్ ది క్వాలిటీస్ అండ్ ది క్యారెక్టర్ ఈస్ డిక్లైనింగ్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్.
0: మీకు చాలా వరకు తెలుసును రిక్సన్ అనేటువంటి వాడు చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడు.
2: మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ దేర్ వాస్ నిక్సన్ హూ వాస్ ఆక్యుపైయింగ్
0: ఆయన ఏ వెరీ హై స్థానంలో ఉండేటువంటి వాడు.
2: హీ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ.
0: అయితే కొన్ని సమయములందు తమ స్థానమును తాను నిలబెట్టుకునే నిమిత్తము, తన యొక్క విలువను తాను కాపాడుకునే నిమిత్తము, స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక కొన్ని రికార్డ్స్ అంతా కూడా కాల్చివేపించాడు.
2: But this particular person, in order to safeguard his own interests, selfish interests, and in order to protect his own image, etc., he destroyed quite a few records.
0: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for
0: నీతి నిజాయితీలు కోల్పోవటమే దీనికి మూల కారణం.
2: The reason for this state is that he did not
0: ధనముతో ఏమైనా చేయవచ్చు అనేటువంటి అహంకారం చేతనే ఈ విధమైనటువంటి పనులు పూనుకున్నారు.
2: They gave up morality and truth, and they were prepared to do anything, having full faith in the power of money. Therefore, they resorted to all these things.
0: అందరూ అట్లా ఉండరు.
2: All people are not like this.
0: మీకు తెలుసును.
2: You know well.
0: సింహము అనేటువంటి పేరు పొందినటువంటి చర్చిల్.
2: You know well that Churchill, who was considered to be and described as a great war lion.
0: రెండవ ప్రపంచ యుద్ధము జరిగిపోయిన తర్వాత,
2: at the end of the Second World War,
0: ఈ యొక్క లండన్ పట్టణం అంతా కూడా శిథిలం అయిపోయింది బాంబుల చేత.
2: లండన్ వాస్ మోర్ ఆర్ లెస్ డిస్ట్రాయిడ్.
0: అది అంతా జరిగిపోయిన తర్వాత తాను వచ్చాడు ఆ లండన్ పట్టణాన్ని చూడటానికి.
2: ఆఫ్టర్ ఆల్ దీస్ ఓవర్ హీ కేమ్ టు లండన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ ఫస్ట్ హ్యాండ్ వ్యూ ఆఫ్ వాట్.
0: ప్రజలందరూ చేరి గొల్లును ఏడ్చారు అతను చూస్తానే.
2: All the citizens there gathered and they cried loud when they saw Churchill.
0: అప్పుడు ఆ వృద్ధసింహం అనేటువంటి చర్చిల్ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చూచి గతించినటువంటి ఒక వ్యక్తిని చూచి, వారు దారబోసినటువంటి రక్తాన్ని చూచి, వారు శ్రమించినటువంటి ఒక చెమటను చూచి నేను ఏడ్చడానికి ఇక్కడ రాలేదు.
2: The old lion Churchill, he roared by telling this to the citizens, well, I have not come here to wallow and weep. after seeing you and after just remembering those people who have laid down their lives and shed their blood in the Second World War.
0: Manamu kavinchinatunti rakta arpitamunu manamu sraminchinatunti yokka mana dehamu yokka chamatakunu mana pranamunu kolipoyinatunti vyaktulakunu taginatunti vijayanni sadinchamu adani aanandinche kosam nenu vachanu annadu.
2: I have come here to celebrate the victory which you have just won after allowing the blood to flow, after so many people lost their lives, after so much of sweat was
0: mana viluvunu manam rakshinchukovali.
2: He said that we have to foster and develop our own values.
0: Adi mana yokka manavatvaniki taginatvantidi.
2: This is a proper thing which
0: ee viluvante emiti ahankaranni nirmoolam cheskunnappude aanandanni manam pondagalamu.
2: What does this value mean? What do they stand for? Only when we destroy our ego, we can really get bliss.
0: Kanuka ahankaramnu nirmoolam chesukunnatunte vade atma balamunu sadhinchagaladani tanu garjinchadu.
2: He wrote by telling only that person who has rooted out his ego can get the strength of the atma manifested in him.
0: Atma vishwasam kaliginatunte vade ahankaranni nirmoolam gavinchagaladu annu kuda annadu.
2: He also said the one who has faith in himself and atma alone can destroy the ego.
0: Kanukane manu motta motta self confidence దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యు షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనము చేసేటువంటి ప్రతి చిన్న పని ఎందు కూడాను మనకు ఆత్మసాక్షి. ఇది మన కాన్షియన్స్ మనకు తృప్తికరంగా ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ వీ పర్ఫార్మ్ ఆర్ డూ వి షుడ్ టేక్ అవర్ ఓన్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
0: కనుక ఈ కాన్షియన్స్ తో చేసినటువంటి యొక్క ప్రతి పని ఎందు కూడాను విజయాన్ని మనం సాధించగలము.
2: Whatever work you undertake with conscience, you will be succeeding in your work.
0: Kanuka mana statistics anta kudanu kevalamu konni vidhamaina ankelato maatrame jarupthu potamu sarainatundi kaadu.
2: Therefore we should not be happy by preparing statistics with reference to merely a few figures.
0: Ee ankela shastramune vedantam nandu sankhya yogamu ani kuda cheptu vacharu.
2: The same statistics has been described in the parallels of Vedanta as Sankhya Yoga.
0: Sankhya, Ankhya, rendu kalisi okate.
2: Ankhya, one word for statistics. Sankhya used in Sankhya Yoga, they convey the
0: same. Sankhyalatone Sankhya Yogam tayarayindi.
2: The Sankhya Yoga is developed only on the basis of Sankhya figures.
0: Adi vidhangane mana ankelato maatrame mana statistics ni trupti parchatamu sari anetundi kaadu.
2: Therefore we should not merely satisfy ourselves by merely putting a few figures and calling them.
0: Production yokka tattvam kudanu manam sari anetundi reetilo sadviniyoga parchali.
2: These statistics will get the meaning only when we follow the production on the right lines.
0: Kanuka input అనేటువంటి దానికంటే అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్.
2: అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ద ఇన్పుట్ ఆఫ్ స్టాక్.
0: క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా ప్రధానము.
2: క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ.
0: ఈ క్వాలిటీ ఏమిటి? మన వాల్యూస్ యొక్క క్వాలిటీ.
2: వాట్ డస్ క్వాలిటీ రెఫర్ టు హియర్? క్వాలిటీ రెఫర్స్ టు అవర్ వాల్యూస్.
0: ఇక్కడ దేహములో దేహము మనస్సు ఆత్మ ఇంద్రియములు ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక రూపము.
2: ఇన్ దిస్ బాడీ యు జస్ట్ టేక్ ద ఫిజికల్ ఫార్మ్ ది మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్.
0: అయితే ఆరోగ్యమైనటువంటి దేహం ఉండినప్పుడే ఆనందకరమైనటువంటి మనసు అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ వెన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ హెల్తీ ద మైండ్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: ఈ దేహము మనసు యొక్క తత్వములు పరిపూర్ణ స్థితి ఎందు ఉండినప్పుడే ఆత్మానందం మనకు లభ్యమవుతుంది.
2: ఓన్లీ వెన్ ది కండిషన్ ఆఫ్ ది బాడీ అండ్ ది మైండ్ ఇస్ పర్ఫెక్ట్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఈ మూడు కూడాను ఒకదానిని ఒకటి ఆశ్రయించి అన్యోన్య ఆశ్రయం చేత ఇది అభివృద్ధి అవుతూ ఉంటుంటాయి. ఇందులో ఏ ఒక్కదాని యొక్క విలువ తగ్గినప్పటికీ మిగిలిన రెండవ దాని యొక్క విలువలు ఏమాత్రం కూడా మనకు ఆనందాన్ని అందించలేవు.
2: If the condition of any one of these three is affected, the other two also will be influenced by the impact of the condition of that.
0: Kanukane Vedantam nandu dharma artha kama mochanam aarogyam moolamuttamam annaru. Ee dharma artha kama mochamulu yokka sambandhamunu manam anubhavinchavalante aarogyam athyavasaram annaru.
2: That is why it has been declared in Vedanta that if you really want to enjoy dharma, artha, kama and moksha properly, you must have proper health first.
0: ఈ ఆరోగ్యమైనటువంటి ఆంగ్లో సక్సెస్ నుంచి వచ్చినటువంటి పదము.
2: This ఆరోగ్యం or health, this is derived from Anglo-Saxon
0: language. Higgins అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది.
2: This is derived from the word Higgs.
0: అనగా ఇది పరిపూర్ణత్వము అనేటువంటిది దీనికి అర్థము.
2: That means that it is fullness, completeness.
0: పవిత్రము అని మరొక అర్థము.
2: Another meaning is sacredness.
0: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? మన సర్వాంగములు కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగాను పవిత్రమైనటువంటి స్థితిలోన మనం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: The inner meaning of this is that we have to make an effort to keep all the limbs of the body in a perfect state of health and in a sacred condition.
0: సక్రమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
2: We have to use them in the proper way.
0: ఇంతే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉంటుండాలి.
2: And not merely that, we should have a wholesome state of bliss.
0: ఏ అంగము పరిపూర్ణ స్థితిలో లేకపోయినప్పటికీ ఇది పవిత్రతను అందుకోలేము.
2: If any of the limbs is not in a state of perfection, it would not be able to get the fullness of benefit.
0: Kanuka ee sarveendriyamulu kodu panchendriyamulu pancha pranamulu pancha kosamulu pancha dukkulu ivanni kudanu 20 kudanu aa tarvata manasu buddhi chittamu ahankaramu ee 24 tattvamulu kodanu pavitramainatundi ankelato koodi untundali.
2: The five sense organs and five live breaths, five sheets and the other mind, intelligence and atma, together there are 24 cosmic principles.
0: Pancha pranamulu untunnayi,
2: five life breaths.
0: Prana, apana, vyana, udana, samana.
2: Prana, apana, vyana, udana and samana.
0: Manushi yokka deham lopala 72 kotla narabulu untunnayi.
2: There are 72 crores of the nerves in the system.
0: Anni naramulu yendu kudanu samananga prasinchetundi vyana vayu.
2: It is the life breath of vyana which is uniformly spread.
0: Ee vyana vayu sakramanga sancharistu poyinappude prana vayu daniki addamulo pratibimbanga kanipinchinattuga sahay reetiga kanipistuntadi.
2: Only when this life breath of vyana is functioning properly in the nervous system, the life breath of prana will be as a reflection of
0: the deham yokka properly. Statistics.
2: These statistics relate to the physical body.
0: Ee statistics sakramanga undinappude manamu prapanchika sambandhamainti prakruta statistics lo kudanu manam sariyainti dinni pondagalam.
2: Only when the statistics relating to the body are a perfect condition would be able to really understand and apply the statistics of the world properly.
0: Adi vidhamgane raw material lo statistics sakramanga undali.
2: In the same way, statistics relating to the raw materials must be perfect.
0: Prediction lo undinatvanti oka statistics sakramanga untundali.
2: Production statistics also must be properly prepared and perfect.
0: ఎక్స్పెన్సెస్ లో చేసినటువంటి స్టాటిస్టిక్స్ కూడా సక్రమంగా ఉంటుండాలి.
2: స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ఎక్స్పెండిచర్ ఆల్సో మస్ట్ బి ప్రాపర్లీ ప్రిపేర్.
0: ఈ వర్కర్స్ యొక్క క్రియల లోపల కూడా స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండాలి.
2: ది యాక్టివిటీ అండ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది వర్కర్స్ ఆల్సో మస్ట్ బి ప్రాపర్లీ రికార్డెడ్.
0: స్టాటిస్టిక్స్ అనగా కేవలం ఒక క్యాపిటల్ పెట్టుకోవటము ఇంకే విధమైనటువంటి యొక్క ప్రొడక్షన్ చేయటము దాని యొక్క ఇన్కమ్ ఇవి మాత్రమే కాదు స్టాటిస్టిక్స్. ప్రతి పని కూడాను దీంట్లో ఒక విధమైనటువంటి విలువైనటువంటివిగానే మనం అంకెలుగా తీసుకోవాలి.
2: When we are thinking of statistics, we should not think only in terms of the capital and the production alone. Comprehensive approach will have to be adopted in preparing the statistics.
0: Connection kuda untundali.
2: In preparing the statistics, statistics relating to banking activity also must be properly prepared.
0: Ee yokka banking, ee business, deeni yokka sambandhamainatundi yokka communication kuda nu chaala sakramanga untundali.
2: The communication between the organization, business organization and banking also must be clear and perfect.
0: Ee banking communication anetundi writing lo.
2: The communication between bank and the organization must not be in writing,
0: talking,
2: in oral communication,
0: konni rakamainatundi yokka saigala cheta,
2: in non verbal communication by action,
0: వర్కర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి, మన షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి అని అనేటువంటివి చాలా చక్కగా దీనికి ఒకదానికోటి కమ్యూనికేషన్ సరైనటువంటిగా ఉంటుండాలి.
1: We have to develop a communication system which is proper and comprehensive as to how exactly one should conduct with the worker.
0: ఇవన్నింటికీ ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటిది నీతి నిజాయితీ.
1: For all this communication and every other thing, it is the morality and the truth which are the life and the basis. మనం ప్రాణం పైన
0: మనం లక్ష్యం పెట్టకుండా సక్రమమైనటువంటి రీతిగా సమాజమునకు పదార్థమును అందించేటువంటి విధానాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: We have to keep in view not the profit alone, but how exactly can we serve the society by proper production. This will have to be kept in view.
0: కాని ఈనాడు మనకు అవసరం లేనటువంటివన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం.
1: బట్ టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్.
0: ఇవి సమాజమునకు సరైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుందా, అనుకూలాన్ని అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా యోచించాలి.
1: Which are required only from the point of view of the businessman and the producer. But what has to be done is, you have to see whether they are useful for the society.
0: మంచిది కానటువంటి దానికంత కూడాను అధికంగా మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం.
1: We are undertaking very comprehensive advertisement on things which are not very useful and which are not required.
0: ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ.
1: To describe business, one small example could be given.
0: ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ లోపల కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఆల్కహాల్స్ అంతా ఉన్నాయి.
1: ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లెట్ అస్ జస్ట్ సీ ద డ్రగ్స్ అండ్ ది ఆల్కహాలిక్ డ్రింక్స్.
0: ఇవన్నీ కూడాను ప్రజలకు అపకారం చేసేటువంటివన్నీ తెలిసి కూడాను ప్రతి దినము కూడాను వీడియోలో రేడియోలో ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంటారు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దీస్ ఆర్ రాదర్ హార్మ్ఫుల్ టు ది పీపుల్, still a lot of advertisement is given making use of all available media, the radios, videos and television.
0: ఈ బిజినెస్ వారు ఏ విధంగా దానిని అడ్జస్ట్ చేస్తున్నారంటే ప్రజలు ఉపయోగపెట్టడం వల్లే మేము దీన్ని ప్రొజెక్షన్ చేస్తున్నాము.
1: What these producers are telling is, well, people are wanting these things as they need these things and as they are requiring and they are asking us to produce or producing.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఒక సమస్యను మనం చక్కగా ఎదుర్కోవాలి.
1: There are two problems which we'll have to understand and face properly in this context.
0: ఈ బిజినెస్ పీపుల్ తమ స్వార్థ నిమిత్తమై వీటిని సృష్టించి ఇది ప్రజలకు సరైనటువంటివని చెప్తున్నారా, లేక బిజినెస్ పీపుల్ దీన్ని సృష్టించడం చేత ప్రజలు దీనిని వినియోగించుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: The two things we'll have to just see is whether the business people are producing to make profits and in their own selfish interest and therefore people are consuming, or whether people are consuming they need these things and therefore business people are producing.
0: ee business people em cheptunnaru prajalaku ishtam untam valla memu dinni abhirudhi parustunnam annaru.
1: Business people have been declaring that we are producing because the people want them.
0: Kaadu kaadu, veeru srushtinchadam chethane prajalu upayoginchukuntunnaru.
1: But the truth is not that. People are using these things because they are being produced by the businessman.
0: Kaani ee yokka management chaala kevalam swartha swaprayojana nimittamai tama yokka income nu abhirudhi parchukovalane uddeshamto veeru deenni abhirudhi parustunnaru.
1: Management only is swayed by the profits and increasing their income or undertaking production of these materials.
0: కనుక మనం మేనేజ్మెంట్ లోపల ఈ నీతికి నిజాయితీని పెట్టుకుని ఈ పదార్థములు మనము అభివృద్ధి పరిచినప్పుడు సమాజమునికి ఎంత హానికరం అవుతుంది, సమాజమును ఎంత మనం చర్చినటువంటి వారం అవుతాము, సమాజానికి మనం ద్రోహం చేసినటువంటి వారం అవుతాము అనేటువంటి ఒక ఉద్దేశము ఈ మేనేజ్మెంట్ లో కలగాలి.
1: మేనేజ్మెంట్ హ్యాస్ టు డెవలప్ ది మొరాలిటీ అండ్ ద ట్రూత్ యాజ్ టు ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ see whether production is going to help them or harm the society.
0: Ee vyaparasthulu edi chesthe manaku ekku income vastundi, edi chesthe manu chakkaga abhirudhi avakasam untundadi aneetuvanti aa drushtiyande vidu chestaru. Kaani దేశమునకు మంచి కావాలి, సమాజమును ఉన్నత స్థితిలో తెప్పించాలి, వాళ్లకు తగినటువంటి యొక్క అభివృద్ధికి మనం కారకులు కావాలి అనేటువంటి ఉద్దేశాలు క్షీణించిపోయినాయి.
2: Business people always consider from the point of view of making more profits, increasing their income. They are not at all seeing from the point of view of the national welfare, the welfare of the citizens, and what would be the impact of producing these things from the point of view of the society.
0: కనుక మన మేనేజ్మెంట్ పిల్లలు ఏ విధంగా ఉండాలంటే మనం చేసేటువంటి పని సమాజమునకు ఏ విధంగా ఉపయోగవంతంగా ఉంటాయి.
2: But the students of management of our institute should always see, consider whether whatever is produced, whether it is useful for the society or not.
0: మన యొక్క చదువు సంచల చేతను, మన యొక్క పవిత్ర చేతను దేశమంతా ఆవరించి ఉంటుండాలి.
2: The entire country will be dependent upon the type of education and the type of values that we have.
0: మనం ఎలాంటి విలువలు కలిగి ఉంటామో దేశం అలాంటి విలువల్ని అందుకుంటుంది.
2: The country will be able to get the values based upon what values we have for ourselves.
0: Telugulo cheptaru kodalu nalupaithe kulamantha nalupe anu antaru.
2: There is a saying in Telugu that if the daughter-in-law is dark, the entire generation of the children in that family would be dark.
0: Kaabatti prapanchamunakanta kudanu students e daughter-in-laws.
2: For the world at large, the students may be described here as the daughters-in-law.
0: Veeru elanti sthitilo untuntaro inka anni rangamulu kodanu alanti sthitini anubhavistayi.
2: Whatever condition and state of affairs these students enjoy, the same thing is like in the parve.
0: Mukhyanga 3/4 ee prapanchamanta kodanu vyaparam paina aadharapadi untundadi.
2: The world to the extent of 3/4 75% it is dependent upon the type of business.
0: వ్యాపార రంగము సక్రమమైనటువంటి రీతిగాను నీతి నిజాయితీలతో కూడినటువంటిదిగాను ఉండినప్పుడు ఇంకా అన్ని రంగములు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తాయి.
2: If the business world could be cleansed and if it follows the path of morality and truth, every other area of human activity will also follow.
0: ఈ corruption లో ఈ విధమైనటువంటి అలజడులు, ఈ విధమైన స్ట్రైక్లు, ఇవన్నీ కూడా బిజినెస్ రంగం నుంచినే ప్రారంభమైనాయి.
2: వాట్ ఎవర్ స్ట్రైక్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ, దే స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్.
0: ఈ బిజినెస్ దీంట్లోపల స్వార్థ స్వప్రయోజనం అధికంగా ఉండటం చేతనే ఇది క్రమక్రమేణా అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: As the business world is saturated with selfishness and selfish interest, this gradually and slowly spreads to the other areas.
0: కనుక మన వాల్యూస్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to develop our own values.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: One small example for this.
0: మన భారతీయ ethos and values లో ప్రధానమైనటువంటిది నాలుగు ఉంటున్నాయి.
2: There are four things which are very important in Bharatiya ethos and values.
0: Krita yugamu, Treta yugamu, Dwapara yugamu, Kali yugamu ani nalugu yugamulu.
2: There are four yugas: Krita yuga, Treta yuga, Dwapara yuga and Kali yuga.
0: Ee nalugu yugamullo kodanu nalugu vidhamainatvanti yokka sadhanalu abhivruddhi parchukuntu vacharu.
2: In these four yugas, the four types of sadhana were being followed.
0: Krita yuga dhyanamu.
2: During Krita Yuga, it was meditation, dhyana.
0: Treta Yuga, yagnamu.
2: In Treta Yuga, it was yagna and
0: Dwapara Yuga, archanamu.
2: In Dwapara Yuga, it is worship of the God.
0: Kali Yugam, namasmarana annaru.
2: In Kali age, it is namasmarana.
0: Ee vidhanga marpu raavadaniki kaaranam emiti?
2: What is the reason for this kind of change in the sadhanas in different yugas?
0: Krita Yugam lopala.
2: In Krita Yuga,
0: janaba takkuva.
2: The population was very small.
0: Danyamu ekkuva.
2: There was plenty of grains.
0: Kanakadulanu aashinchetuvanti vyaktule leru.
2: There were no persons who were greedy and who wanted to
0: kadupu nimittame sreminchavalasinatuvanti panulu levu.
2: They were not at all forced to work hard.
0: Kavalsinanta aaharalu labhinchetuvantivi.
2: They had plenty of food available for
0: aanati prajalu mitaharulu.
2: The people of those days, they used to take limited
0: kanuka kalam adhikanga variki labhinchetvantadi.
2: They had plenty of time at their disposal.
0: Ee adhika kalamuga undatam cheta vaadu nirantaram kudanu daiva chintana adhe dhyananga varu daivanni pondetvanti yokka marganni vaalu avalambistu vacharu.
2: In those conditions, they had plenty of time at their disposal and they invested the entire time in contemplation of God.
0: Kanuka kritayugamulo rushulu chaala adhikamayyaru.
2: In those days, the rishis were found in large numbers.
0: Kadupu nimittamai varu yochinchavalsina avasaram ledu.
2: They were not to bother themselves about
0: inke vere parulu nimittamai varu ye matramu vaanchalu levu.
2: They did not have any other desires either.
0: Kanukane daivaancha okkate vaalaku.
2: For them, there was only one desire, and the desire for God.
0: ఆ యొక్క దీని లోపల వాళ్ళు ధ్యానాన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిలో వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
2: దే దేర్ ఫోర్ డెవలప్డ్ ది డిజైర్ ఫర్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఆనాడు రాజ్యములని కాని ఇంకే విధమైనటువంటి ఒక జమీందారులని కాని ఎవరూ లేరు.
2: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నథింగ్ లైక్ దిస్ కంట్రీస్ ది పొలిటికల్ ఎంటిటీస్ అండ్ ఆల్సో ది ల్యాండ్ లార్డ్స్ కింగ్డమ్స్ ఎట్సెట్రా.
0: త్రేతాయుగం వచ్చేటప్పటికే కొన్ని రాజులు ప్రారంభమయ్యారు.
2: బై ది టైమ్ ది నెక్స్ట్ యుగ ది త్రేత యుగ కేమ్ ది కింగ్డమ్స్ డెవలప్.
0: పరిపాలనా పద్ధతిని ప్రవేశపెట్టారు.
2: ది ఇంట్రడ్యూస్ ది రూల్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ రూలింగ్.
0: ప్రజలను కొంత అదుపులో తెచ్చుకోవడానికి చూసుకున్నారు.
2: దే ఆల్సో లేడ్ డౌన్ ది రూల్స్ టు హ్యావ్ ఎ లిటిల్ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్.
0: జనాభా పెరుగుతూ వచ్చింది.
2: పాపులేషన్ ఇంక్రీస్డ్.
0: ప్రభుత్వం యొక్క కంట్రోల్ అధికమవుతూ వచ్చింది.
2: The government rules and regulations also increased.
0: Kanukane kramakramena em ayipoyindi ee manavudu tana yokka jeevitham nimittamai bratakavadaniki prayatninchavalsi vachindi.
2: Naturally, the citizens in those days had to work to eke out their livelihood.
0: Tamaku kavalsinatvanti yokka food nu tamu abhirudhi parchukoni migilina time lopala tapas chesukuntu kurchunnaru.
2: They used to earn as much as necessary to eke out a livelihood for food, and the remaining time was used
0: inte kaakunda loka kalyanaarthamai ee veda vedangamulu yokka vishayamunu abhirudhi parchukotam cheta yagna yagaadi kratulu kodanu aacharincharu.
2: Not merely were they doing tapas, they also undertook this yagnas and yagas for the welfare of
0: kaalam takkuga undatam cheta konni saptahamulu konni vidham yagna yagaadi kratulu ఒక లిమిట్ లో ఒక హద్దు లోపల మాత్రమే అనుభవిస్తూ వచ్చారు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ లిమిటెడ్ టైమ్ అవైలబుల్ కంపేర్ టు ది అర్లియర్ ఏజ్ దే ఆల్సో ప్రిస్క్రైబ్డ్ సమ్ లిమిటేషన్స్ అండ్ అబ్జర్వ్డ్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ 1 week, 15 days అండ్ సో ఆన్.
0: క్రమక్రమేణా ద్వాపర యుగం ప్రారంభమైంది.
2: గ్రాడ్యువలీ ది ద్వాపర యుగ డాన్డ్.
0: యజ్ఞ యాగాది కృతములు చేయడానికి కూడా వాళ్ళకి సమయం చిక్కలేదు.
2: They found it difficult to get time for performing yagnas.
0: Asuya bhavamulu perigipoyinayi.
2: Jealousies increased and multiplied.
0: Swartham marinta kommulu teerinayi.
2: Selfishness grew, increased.
0: Swarthamu ahankaramu koncham perigetappatiki virodhalu prarambhamainayi.
2: Selfishness and ego increased, and with that hatred developed.
0: Kanuka ikkada ante kaakunda gunamu kudanu marutu vachindi.
2: Slowly the qualities also underwent a change.
0: Tretayugam lopala oke ramudu ekapatni vratudu ani peru pondadu.
2: During treta yuga Rama got a title that he had only one wife.
0: Adena narayanudu dwaparigulo krishnudu ga putti aneka patruluga bayal derindi.
2: The same narayana when he was born in dwapara yuga he had a number of wives.
0: అనగా యదా రాజా తదా ప్రజ.
2: దిస్ మీన్స్ ది టైప్ ఆఫ్ సిటిజన్ దట్ యు హావ్ డిపెండ్ అపాన్ ద రూలర్ దట్ రూల్స్.
0: కనుకనే త్రేతాయుగం యొక్క పవిత్రత క్రమక్రమేణా నశిస్తూ వచ్చింది.
2: ద సేక్రెడ్నెస్ ఆఫ్ త్రేతాయుగ డిమినిష్డ్ గ్రాడ్యువలీ.
0: ద్వాపరయుగము లోపల ఈ యొక్క క్యారెక్టర్ క్రమక్రమేణా దిగజారుతూ పోయింది.
2: క్యారెక్టర్ డిటీరియరేటెడ్ ఇన్ ద్వాపరయుగ.
0: దీనివల్ల వారికి ఏ అవకాశములు తపస్సు చేయటం కానీ లేక ఇంకా యజ్ఞయాగాది కృతులు జరపటం కానీ ధ్యానం చేయటానికి కానీ సమయం వారికి తక్కువ అయిపోయింది.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ దే డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ దే హ్యాడ్ ఇన్ ది ఎర్లియర్ యుగాస్ ఫర్ డూయింగ్ తపస్ అండ్ ఫర్ డూయింగ్ యజ్ఞ.
0: తమ తమ ఇంట్లో తాము అర్చనలు ప్రారంభిస్తూ వచ్చారు.
2: దేర్ ఫోర్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్చన.
0: ఇంకా కలియుగం ప్రారంభమయ్యేటప్పటికి వీళ్లకు సమయమే లేదు. ఇంకా
2: దెన్ ఇన్ కలియుగ ఏజ్ వెల్ దే డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్.
0: నిర్విరామ కృషి జరుపుతున్నారు.
2: దే ఆర్ అండర్టేకింగ్ సీజ్లెస్ యాక్టివిటీ కంటిన్యూస్.
0: కొంతమంది అయ్యా నాకు చావడానికి కూడా టైం చిక్కటం లేదంటారు.
2: సమ్ పీపుల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై.
0: ఇలాంటి కాలమును వ్యక్తం చేస్తూ బ్రతుకుతూ వస్తున్నారు ఈ కలియుగంలో.
2: ఇన్ కలి ఏజ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైం.
0: అనవసరమైన దీంట్లో పాల్గొంటున్నారు.
2: దే ఆర్ అండర్టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ యాక్టివిటీ.
0: ఇది నాదా లేక ఇతరులదా, లేక ఇతరుల పనియా నా పనియా అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమైంది.
2: దే ఆర్ లూజింగ్ ద డిస్క్రిమినేషన్ పవర్ టు ఫైండ్ అవుట్ whether this activity is mine or it is someone else.
0: Anninti endukodunu veeru praveshistuntaru.
2: They are undertaking, they are interfering in every work.
0: Kalukune veeriki samayame chikkatam ledu.
2: Therefore they are not getting time at all.
0: Pani ekkuva kaalam takkuva.
2: Work is more, time is less.
0: Kalukune hari naama hari naama hari naama eva kevalam kalau nastiyava nastiyava nastiyava katirannidal. Nadchukuntunaina namasmaranam cheyi, annam tintunaina namasmaranam cheyi, nidraboye mundugalanna namasmaranam cheyi. Neeku time chikkatam ledu ayya. Tellavaru emaina pooja cheyarante nenu homework undi naaku pani untadi. Mari inkonsepu ayyindara vare pooja cheyara nenu college ki povali. టైమ్ లేదు వీరికి. తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండేంత వరకు కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు కానీ సార్థకం గావించుకోవటం లేదు.
2: బట్ ఇన్ ది కలి ఏజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఇఫ్ యు ఆస్క్ దెమ్ టు ప్రే టు గాడ్ అండ్ టు వర్షిప్ దే సే వి డోంట్ హ్యావ్ టైమ్, వి హావ్ హోమ్ వర్క్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యు ఆస్క్ వెల్ ఇట్ ఇస్ టైమ్ హావ్ టు గో టు ద కాలేజ్.
0: కనుకని టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతా ఉంది.
2: యాజ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ టైమ్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: నిన్నటి దినము ఏదో మాటల లోపల నరసింహను ఒక క్వశ్చన్ వేశాడు. స్వామి కాలాయనమః కాలకాలాయనమః కాదప్రమ్యాయనమః కాలాతీతాయనమః అని అంటున్నారు కదా. లోపల ఉండినటువంటి అంతరాత్మని, ఆ అంతరాత్మని అన్ని పనులు చేయిస్తున్నాడు, ఇంకా మేము చేయవలసిన పని ఏమిటి అన్నాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ కన్వర్సేషన్ నరసింహన్ ఆస్క్ స్వామి యెస్టర్డే వన్ క్వశ్చన్ దట్ యూ శ్రే స్వామి కాలాయనమః కాలకాలాయనమః అండ్ యు గో ఆన్ డిస్క్రైబింగ్ కాల అండ్ వర్షిపింగ్ కాల యాజ్ గాడ్. వెల్ ఇట్ ఈస్ ది సేమ్ గాడ్ హూ ఈస్ ఇన్సైడ్ అండ్ హీఈస్ ప్రాంప్టింగ్ అస్ టు పర్ఫార్మ్ ఆల్ ది యాక్టివిటీ అండ్ వీఆర్ డూయింగ్ యాక్టివిటీ ఓన్లీ ప్రాంప్టెడ్ బై ది ఇన్సైడ్ ఇన్డ్వెలింగ్ గాడ్.
0: నేను చెప్పాను నరసింహన్, భగవంతుడు నీలోనే ఉండి అన్ని పనులు చేయిస్తున్నాడు, నీవు చేయవలసింది ఒకటి లేదు.
2: స్వామి సెడ్ వెల్ నరసింహన్, it is God who is residing in you and causing you to act everything. You are not doing anything.
0: Aithe neevu enta varaku nee pani nu cheyali,
2: but to what extent should you carry on your own work?
0: నాలోని భగవంతుడు నుండి అన్ని పనులు చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించేంత వరకు నీవు పని చేయాలి.
2: You have to carry on your own work until you recognize that it is God who is residing in you and who is causing you to act.
0: ఆ సత్యాన్ని గుర్తించే కోసం నువ్వు సాధన చెయ్యాలి.
2: టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ టు బికమ్ అవేర్ ఆఫ్ దిస్ యూ హావ్ టు అండర్టేక్ సాధన.
0: అది సత్యాన్ని గుర్తించిన తర్వాత నువ్వు సాధన చేయనక్కర్లేదు.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ మోర్.
0: నోటితో మాత్రం భగవంతుడు నాలో ఉండి అన్ని పనులు చేయిస్తున్నాడు అనుకోవటము, దాన్ని విశ్వసించకుండా పోవటము, ఇది శరీరం దగా అయినట్టు అవుతుంది.
2: ఓన్లీ అటరింగ్ బై అ వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్ ఇట్ and not actually feeling and doing all the activity yourself, this will be an act of deceit.
0: Bhagavantudu naalo unnadu aneetvanti sampurna vishwasam vachyanta varaku neevu daniki sadhana cheyali.
2: You should carry on sadhana until such time when you get full faith that it is God who is
0: matratu chesetundi kaadu.
2: It is not a thing which can be done by words.
0: Kanukane manasekam vachasekam karmanyekam annaru. Neevu manasunandu talchinatvantadi, maatato cheppinatvantadi, kriyato neevu aacharinchali. Ee moodinti yokka ekatvam ayyanta varaku nee yokka pavitrata neeku labhinchadu.
2: That is why it is said that whatever you think you will have to utter and whatever you utter you will have to do. And only when you bring about a unity of thought, word and deed, then you will have sacredness. Until you get this sacredness,
0: anta aina tarvata kattalato manaku avasaram ledu.
2: Once you have completed cooking of the food, there is no need for fuel anymore.
0: Kani vanta poorthi kaakunda nanta varaku ee kattalu manaku avasarame.
2: Until food is cooked, you must have fuel.
0: నీ సెల్ఫ్ రియలైజ్ చేసేంత వరకు మాత్రం నీకు సాధన తప్పింది కాదు, చేసే తీరాలి.
2: అంటిల్ యూ అటైన్ సెల్ఫ్ రియలైజేషన్ యూ మస్ట్ క్యారీ ఆన్ సాధన.
0: కానీ ఆ రియలైజ్ చేసినటువంటిది ఒక విధమైనటువంటి విశ్వాసం.
2: దట్ రియలైజేషన్ ఈజ్ ఇన్ ఎ వే ఎ టైప్ ఆఫ్ ఫుల్ ఫెయిత్.
0: కనుక మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఏమిటంటే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
2: వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్స్. ది క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఈనాటి ఆన్సర్ ఎట్లా వస్తుంది? అది కానా పీనా సోనా మర్నా, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్.
2: What is the reply that you are getting when you put this question? It is only eating, sleeping, drinking and then dying.
0: ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
2: All the animals and birds also do this.
0: కానీ మనం కూడా అదే పని చేస్తే మన విలువ ఏముంటుండాలి?
2: If we also do the same thing, what is our value?
0: కనుక ఈ అన్నింటికి అతీతమైనటువంటి స్థితి కలగవాడిని నేను. నాలో ఒక దైవత్వం ఉంటుండాలి. ఆ దివ్యత్వాన్ని నేను గుర్తించాలి. అదే నా యొక్క, అదే సెల్ఫ్ రియలైజేషన్.
2: The purpose of life therefore is to realize that there is a divinity inside us, and this is
0: లేకపోతే మనం గ్రంథములో ఉండేటువంటి విషయాలంతా కూడా తిన్నం పిల్లలకు టీచ్ చేస్తున్నాం.
2: Hey, for example, we are teaching all the material given in the textbooks to the students.
0: ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో మనం ఇస్తున్నాము.
2: The questions asked in the examination are also found in the textbooks.
0: దానికి పిల్లలు ఆన్సర్ రాస్తున్నారు, పాస్ మార్క్స్ తీసుకుంటున్నారు.
2: Students are answering those questions and they are getting pass marks.
0: ఈ పాస్ అయిన తర్వాత నేను మేనేజ్మెంట్ అనేటువంటి దీంట్లో ఒక ఫ్యాక్టరీలో పోయి ప్రవేశిస్తున్నారు.
2: After passing this particular course, he becomes a manager in a factory.
0: లేక ఆ స్టూడెంట్స్ తిరిగి ప్రొఫెసర్స్ గా వచ్చేసి టీచ్ చేస్తున్నారు.
2: Or otherwise, the student who passes this, he becomes a professor.
0: ఈ విధమైనటువంటి చదువుల వల్ల దేశానికి వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: What is the use of this kind of education?
0: మన టీచర్లు మనకు చెప్పారు, మనం దీన్ని పాస్ చేస్తాం, మనం మన స్టూడెంట్ చెప్తాం, వాడు దీన్ని పాస్ చేస్తారు, అంతే. ఒకదానికొకటి ఒకదానికొకటి పోతూ ఈ బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటి దీని వల్ల దేశం
2: ఎగ్జామినేషన్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్.
0: దానికి పిల్లలు ఆన్సర్ రాస్తున్నారు, పాస్ మార్క్స్ తీసుకుంటున్నారు.
2: స్టూడెంట్స్ ఆర్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్ అండ్ దే ఆర్ గెటింగ్ పాస్ మార్క్స్.
0: ఈ పాస్ అయిన తర్వాత నేను మేనేజ్మెంట్

0: పెడతాం, వాళ్ళు దీన్ని పాస్ చేస్తారు, అంతే ఒకదానికొకటి ఒకదానికొకటి పోతూ ఈ బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటి దీని వల్ల దేశం అంతా కూడా బ్లాక్ గా చేసి పెట్టేస్తున్నాం.
1: అవర్ టీచర్స్ హ్యావ్ రెడ్ ద బుక్స్ అండ్ టాట్ అస్ అండ్ వీ పాస్ ద ఎగ్జామినేషన్ వీ బికమ్ టీచర్స్ వీ రీడ్ ద బుక్స్ అండ్ వీ టీచ్ బై దిస్ కైండ్ ఆఫ్ మెకానికల్ లెర్నింగ్ ఇట్ బికమ్స్ బ్లైండ్ అండ్ ఇట్ బ్లాకన్స్ ద హోల్ నేషన్.
0: కాదు కాదు, మన హృదయపూర్వకంగా దాన్ని అనుభవించాలి.
1: బట్ దాట్ ఈస్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. యూ హావ్ టు
0: ఎక్స్పీరియన్స్ ప్రత్యేకమైన డిస్క్రిమినేషన్ పవర్ ఒకటి ఉండాలి.
1: యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ త్రూ హార్ట్. యూ హ్యావ్ ఎ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చేసి దాన్ని బ్యాడ్ అనేటువంటి దాన్ని నిర్మూలన చేసే దానికి ప్రయత్నం చేయాలి.
1: అప్లై యువర్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ బ్యాడ్ అండ్ రూట్ అవుట్ వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్యాడ్.
0: కాకుండా క్రమక్రమేణా మనం అనుసరిస్తూ ఇమిటేషన్ ఇమిటేషన్ ఇమిటేషన్ వినిపోయింది, ఇంకా కొన్ని జనరేషన్ లోపల మానవత్వమే శూన్యమైపోతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, without any kind of discrimination, blindly we accept things and go on doing things mechanically and by imitation, after a few generations humanity itself will not exist.
0: Na uddesham okati
1: swamis
0: aneka deshalu konni konni deshalu danyanni abhivruddhi parustunnayi.
1: Some countries are developing the wealth of green.
0: Konni deshalu oil nu develop parustunnayi.
1: Some countries are developing oil.
0: Konni deshalu konni ఫలములను అభివృద్ధి పరుస్తున్నాయి.
1: సమ్ కంట్రీస్ మే బి డెవలపింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్.
0: కొన్ని దేశాలు కొంత లోహాలంతా కూడా అభివృద్ధి పరుస్తున్నాయి.
1: సమ్ కంట్రీస్ మే బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మినరల్స్.
0: కానీ మన భారతదేశము సద్గుణములు కలిగినటువంటి మానవుణ్ణి ఉత్పత్తి చేయాలి.
1: బట్ వాట్ అవర్ భారత్ హ్యాస్ టు డూ ఇస్ అవర్ భారత్ హ్యాస్ టు ప్రొడ్యూస్ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: మంచి గుణములు కలిగినటువంటి మానవుడు తయారైనప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Only when we develop people with good qualities can the nation be happy and prosperous.
0: Ade mana quality,
1: that is our quality.
0: Manamu neethi nijayathilato bratikadaniki neethi nijayathilato jeevinchadaniki manamu ee yokka management lo manam praveshinchali.
1: We have to enter into the area of management in order to live a life based upon truth and morality.
0: Don't walk behind me.
1: Don't walk behind me.
0: They if me I do not follow, I do not lead,
1: I do not lead.
0: Don't walk in front of me.
1: Don't walk in front of me.
0: If me not leading,
1: he may not be leading.
0: Still walk beside me.
1: Still you walk besides me.
0: Don't walk in front of me.
1: Don't walk in front of me.
0: Don't walk behind me.
1: Don't walk behind me.
0: Still walk beside me.
1: Still you walk besides me.
0: Nenu meeku oka aadarshanni andinche kosamu kudanu nenu mundu nilchaledu.
1: I am not standing ahead of you in order to hold myself as an ideal.
0: Leka mimmalu lead cheyataniki nenu venaka nilchadam ledu.
1: And I am not allowing you to lead me. I am not standing behind also.
0: Natho samananga meeru nadachandi.
1: I am taking you as my equals. You walk along with me.
0: Idi nenu kore.
1: This is what Swami wants.
0: Endukante in front of ga meeru undakoddu. In front of meeru untunte nenu follow cheyalo.
1: You don't stand in front of me. I am not prepared to follow you.
0: Leka behind me ante nenu mimmalni lead cheyanu.
1: You don't stand behind Swami also. Swami is not prepared to lead that way.
0: Karanam emiti?
1: What is the reason?
0: Anaga atma samatvam ainatundi.
1: There is equality between atma in one
0: I and you are one.
1: The reason is I and you are one.
0: Kanuka still beside me.
1: Therefore you stand still and walk besides me.
0: Ee vidhanga undinappude samatvanga dinni abhivruddhi padachadaniki veelavutundi.
1: Only when things are like this you can develop equality and
0: samatvanni manam abhivruddhi parchukovala yogam samatvam ani.
1: You have to develop equality and equanimity because that is yoga.
0: Samatvam yogam uchyate. Idi mana bharatiya manavuni yokka viluvalu.
1: The important values of bharatiyas are that samatvam yogam
0: uchyate. Andari endukodanu atma unnadi aneetundi satyanni gurtinchali.
1: We have to recognize the fact that atma is resident in every heart.
0: Ee naadu vaigyanikulanta kodanu kavalsinanni inno

0: కంప్యూటర్స్ అభివృద్ధి పరుస్తున్నారు.
1: ది సైంటిస్ట్ ఆఫ్ టుడే ఆర్ డిస్కవరింగ్ క్వైట్ ఎ ఫ్యూ కంప్యూటర్స్.
0: ఈ కంప్యూటర్ యొక్క చిత్ర విచిత్రాన్ని గుర్తించడానికి సాధ్యం కానట్టుది ఉన్నది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఆల్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ కంప్యూటర్స్.
0: ఈ కంప్యూటర్స్ చాలా గొప్పదిగా మనం భావిస్తున్నాము.
1: వీఆర్ కన్సిడరింగ్ కంప్యూటర్స్ టు బి వెరీ.
0: ఈ కంప్యూటర్ యొక్క నిర్మాత ఎవరు?
1: హూ హ్యాస్ బిల్ట్ దిస్ కంప్యూటర్?
0: వీడు మానవుడే.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ హ్యాస్ బిల్ట్ ఇట్.
0: ఒక డైమండ్ కు గొప్ప విలువనిస్తున్నాడు ఈనాడు మానవుడు.
1: The man of today is giving a lot of importance to diamond.
0: కాని ఈనాడు డైమండ్ కు విలువ ఇస్తాడు గాని దానికి విలువ ఇచ్చినటువంటి మానవుడికి విలువ లేదు.
1: Today what is happening is diamond is having a for its own value, but the man who has given so much of value to the diamond, he is losing the value.
0: అది ఈ రీతిగా కంప్యూటర్ నిర్మాణం చేశాడు మానవుడు.
1: Similarly man has built a computer.
0: కాని మానవుడు కూడా ఒక కంప్యూటర్ కుందా?
1: But does man have as much value as computer has?
0: Computer kemaina manavudu oka prashna vistha jawab cheptundada?
1: When man puts a question to the computer, can it give an answer?
0: Cheppatam ledu.
1: No, it is not able to give.
0: Kaani danni adjust chesinaatundi oka vidhanamunu puraskarinchukoni result matram andistundali.
1: But if it has been adjusted to a particular method, it has been able to give the reply.
0: Adi inkoka rakamga manam adjust chesthe adi inkoka rakamainaatundi result istundi.
1: The results depend upon the type of adjustment that is made.
0: Kaani steering manushulo untundadi adi.
1: Who is having this control? And
0: men are more valuable than all the wealth of the world. Deeni sakkaga manu gurtinchali.
1: We have to recognize this truth that men are more valuable than
0: men can make people great and strong.
1: It is only men who can make people great and strong.
0: కనుక ఈ మనిషి యొక్క విలువను మనం గుర్తించుకోవటం లేదు. కంప్యూటర్ విలువలు ఇంకా ఏమేమో విలువలు మనం గుర్తించుకుంటున్నాము. ఇది కేవలము మన యొక్క బలహీనతలే.
1: We have not been able to recognize the value of man. We are able to recognize the value of everything else like computers. This is the weakness of man.
0: నీ విలువను నీవు గుర్తించుకో.
1: In the first place, you recognize your own value.
0: నీ వాల్యూ నీవు గుర్తించుకుంటే ఇంతకంటే ఇంక గొప్పగా మనం నేర్చుకోవాల్సింది లేదు.
1: వన్స్ యూ రికగ్నైజ్ యువర్ ఓన్ వాల్యూ, దర్ ఇస్ నథింగ్ మచ్ మోర్ టు లెర్న్.
0: లోక వ్యవహార నిమిత్తమై ఈ విద్యలంతా మనకు అవసరమే.
1: బట్ ఫర్ క్యారింగ్ ఆన్ ది వరల్డ్లీ యాక్టివిటీ, ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: కనుక ఈ వరల్డ్లీ యాక్టివిటీస్ లో తప్ప మన యొక్క వాల్యూని కూడా దాన్ని ఇమిడ్చాలి.
1: యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ యువర్ ఓన్ వాల్యూ వెన్ యు ఆర్ క్యారింగ్ ఆన్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: కనుక మనం మొట్టమొదట మనము మానవత్వంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి విలువను అభివృద్ధి పరచుకొని మన క్వాలిటీస్, ఇంతేకాకుండా కొన్ని రకమైనటువంటి యొక్క భవిష్యత్తును కూడా ఆదర్శవంతంగా మనం నిరూపించాలి.
1: Therefore, in the very first place, you have to develop the values of man. And then, keeping in view the future, you have to just carry on.
0: మన మేనేజ్మెంట్ లో కానీ స్టాటిస్టిక్స్ లో కానీ మీరు కేవలము క్వాంటిటీని మాత్రం మీరు తీసుకోకండి, క్వాలిటీని కూడా మీరు గట్టిగా విచారించండి.
1: Therefore, you will have to just see that whenever you are thinking of management or statistics, quantity alone should not be considered. You have to consider quality also.
0: ఈ మేనేజ్మెంట్ అధ్యాపకులు కూడాను కొన్ని రకమైనటువంటి కేవలం స్పీచ్లు ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలపటమే కాకుండా అప్పుడప్పుడు గ్రూప్స్ గా పెట్టి డిస్కస్ చేయాలి.
1: The management teachers and the faculty also should not merely give lectures from the books. They should arrange, organize group discussion and allow the exchange of ideas.
0: ఇంకా గ్రంథం లోపల విదేశీయుల యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కొటేషన్స్ మనం అనేవి అందిస్తున్నాం, అది అందించకూడదు. మన భారతదేశం సంబంధించినటువంటి కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ అందించాలి.
1: It is not merely that. Whenever we are teaching management, we have been illustrating with the examples given relevant to the other countries.
0: ఎవరు దీన్ని మనం పట్టుకుని ఆశ్రయించవలసిన అవసరం ఏమొచ్చింది?
1: Why should we take examples which are not relevant to us, which are relevant to foreign countries?
0: Mana hrudayamto manam chustam.
1: We have to see with our own eyes through our own heart.
0: Mana prayanto manam anugristam.
1: We have to think in with our own brain and experience.
0: Mana manastho manam aanandistam.
1: We have to enjoy with our own mind.
0: Ante gaani inkokari hrudayanni manam pettukoni chudagoddu.
1: We should not look at things with others' heart.
0: Tadwara chaala pramadam erpadutundi.
1: There will be a great danger on account of such kind of రాంగ్ యాక్షన్.
0: ఇప్పుడు ఒక సెరాఫ్ కూడాను ఒక కంటి అద్దాలున్నాయి.
1: సెరాఫ్ హ్యాస్ స్పెక్టికల్స్.
0: ఐజే నాయుడుకి అద్దాలున్నాయి.
1: ఐజే నాయుడు ఆల్సో హ్యాస్ స్పెక్టికల్స్.
0: కానీ ఇద్దరివి అద్దాలేదు, ఒకరికి మార్చుకుంటే కన్ను పాడు. పోతాయి.
1: జస్ట్ బికాస్ దే ఆర్ పేర్స్ స్పెక్టికల్స్, ఇఫ్ దే ఆర్ ఎక్స్చేంజ్ దెన్ దే కెన్ స్పాయిల్ ది ఐ సైట్.
0: కనుక ఎవరెవరి ఐస్ కు ఏ విధమైనటువంటి పవర్ ఉందో దానికి తగినటువంటిది వాళ్లే ఉపయోగపెట్టాలి.
1: The spectacles used must depend upon the power of that
0: particular మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విలువలనే మనం భారతీయులు తీసుకోవాలి.
1: సిమిలర్లీ వి హావ్ టు టేక్ ఓన్లీ ది ఇండియన్ వాల్యూస్ వెన్ ఎవర్ వి ఆర్
0: భారతదేశంలో మనం వ్యాపారాలు ప్రారంభించటము, అమెరికా దేశం యొక్క దీన్నంతా అనుసరించటము, ఈ విధంగా ఉండటం వల్ల రియాక్షన్లు బయలుదేరుతుంది.
1: For the business started in India, we cannot apply the things applicable to America. There will be a reaction and that would not be to the advantage.
0: Production kaani,
1: be it production,
0: statistics kaani,
1: statistics,
0: accounts kaani,
1: accounts,
0: business management kaani,
1: business management,
0: environment kaani,
1: environment,
0: ivanni kudanu okadanikoti ee desam yokka viluvunu meeru aashrayinchi pani cheyali.
1: When you undertake any one of these things, you have to consider with reference to our own country.
0: నిరంతరము జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ వ్యూ కాన్స్టెంట్లీ.
0: ఏదో ఒక పరదేశములకు పరదేశం పరదేశం పోవటం అంటే నీవు పరదేశిగానే తయారవుతావు, పరదేశానిగా బెగ్గర్ అని అర్థం.
1: యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్, యూ టెన్ టు బికమ్ ఓన్లీ ఎ బెగర్.
0: ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి, మన భారతదేశాన్ని వాళ్ళు అనుసరించకూడదు.
1: సిమిలర్లీ ఫారినర్స్ ఆల్సో కుడ్ ఫాలో థింగ్స్ రిలెవెంట్ టు దెమ్. దే నీడ్ నాట్ ఇమిటేట్.
0: ఆశ్రయించవలసింది ఒక్కటి మాత్రమే, అది ఆధ్యాత్మికం.
1: బట్ ఆల్ పీపుల్ షుడ్ టేక్ షెల్టర్ అండ్ టేక్
0: దీన్ని. ఎవరికి లిమిట్ లేదు,
1: రిసార్ట్
0: అనంతమైనటువంటిది.
1: రిసార్ట్ వన్ థింగ్ అండ్ దట్ ఈ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్
0: వాల్యూస్ ఎథాస్ అని చెప్పి పెట్టినటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటివి మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So when you are studying Indian ethos and values, you have to study things which are relevant only to India.
0: Kanuka mana yokka samastha yendu anaga mana institute lo ee vidhamainatundi yokka Indian ethos and values anetundi danni pradhana lakshyamlo pettukoni ekkada poyinappudikini ee business rangam nandu chaala varaku mana pillalu teechididdi ee vyapara ranganni parishuddhamainatundi ga kodanu abhirudhi gaavinchalani nenu aashisthunnanu.
1: Swami wishes that students who go out after completing their MBA here and take up different professions of management in different units, they have to cleanse the existing dirt in the business on the basis of the ethos and values which are learnt here and which are practiced.
0: Aarthika samasyalanu aarthika vishayanni chakkaga shastranni lokaniki nirupinchinatunte vaaru evaru bharatadeshamlo evarikaina telusna chanukya.
1: The real one is Chanukya.
0: మన శాస్త్రవీతి లోపల మొట్టమొదటి దేశానికి ఆర్థిక సమస్యలను చక్కగా నిర్మాణం గమనించి అందరికి ఆదర్శవంతాన్ని అందించినటువంటి వాడు చాణుక్యుడు.
1: ఇట్ ఈస్ చాణుక్య హూ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గ్రేట్
0: అవుట్స్టాండింగ్ ఎకానమిస్ట్. మన భారతదేశంలో ఆర్థిక సమస్యను అభివృద్ధి పరిచినటువంటి వాడు, ఆర్థిక విధానంలో ఆదర్శాన్ని నిరూపించిన వాడు ఎవరంటే విదేశీయుని పేరు చెప్తాడు మన అబ్బాయి.
1: You have an example here as to how our own students, when their question is asked, you can mention one famous economist of India, they are mentioning, one is mentioning some foreigner's name.
0: Kaadu kaadu chanakyudu mana bharatadeshaniki.
1: It is Chanakya who is an outstanding economist.
0: Ippudu chanakyuni neetilu ekkada kanipinchatam ledu.
1: But the policies of Chanakya are not being followed today.
0: Kanukune avineetilu adhikamaipothu vastunnayi.
1: It is an account of that immorality is growing.
0: చాణక్యుని నీతులను గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం.
1: అబౌట్ చాణక్య నీతి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సండే.
2: యూ జస్ట్ హర్డ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా టు MBA స్టూడెంట్స్ ఆఫ్ ద శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ ద 21st of September 1986. Bhagwan Baba said that in Krita Yuga, Dhyana or meditation, in Treta Yuga, Yajnas or sacrifice, in Dwapara Yuga, Archana or worship, and in Kali Yuga, Namasmarana or chanting of God's name were the different sadhanas followed in each Yuga. And he gives the reason. During Krita Yuga, the population was very less. No kingdoms, no landlords, plenty of grains, no one was greedy, no need to work for eking out livelihood. and hence had more time to spend in contemplation of God. In Treta Yuga, the population increased, kings, kingdoms and rules of governance came into effect. Naturally, the people had to start to earn their livelihood and spent the remaining limited time in propitiating gods for the welfare of the universe through yajnas. In Dwapara Yuga, the population increased further. Jealousies multiplied, selfishness and ego increased. Slowly human qualities and character deteriorated. Hence, they had no time to perform yajnas, meditation, etc. And therefore, they started archana, worshipping God in their homes. Finally, in the Kali Yuga, people are indulging in unwanted activities without any discrimination and wasting the precious time and life. And they don't get time at all. More work and less time. That is why, at least while walking, talking, before sleep or during any other activity, it is advised to think of God. Thank you and Sai Ram.

మధుర భావం భేది మన దేశమందన్న, మాతృభావము కన్న మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: ప్రేమయందే పుట్టుము సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి చాంతులబ్బు. ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: Happiness is born in only total love. If there is no love, there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Namaswarupulara. Gachina anni yugamula kantenu ee kali yugamunandu విజ్ఞానమును పోషించు నిమిత్తమై అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
1: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
1: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
0: విద్యయా వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొప్పుచున్నారు.
1: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ ఎడ్యుకేషనల్.
0: ధనమును ఆర్జించే విధానమా కొల్లలుగా కనిపించుతున్నది.
1: వి టాక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దర్ మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
0: కానీ మానవుడు శాంతి సుఖములను నోచుకుని లేకపోతున్నాడు.
1: But man is not able to acquire peace and happiness.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: The main reason is man's conduct itself.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: Man's conduct is the main basis on which man's life rests.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: For good conduct, good qualities are also necessary.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: ఆఫ్టర్ మ్యాన్ పాసెస్ అవే ఈవెన్ దెన్ మ్యాన్స్ క్వాలిటీస్ విల్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఫర్ మ్యాన్స్ లైఫ్ మ్యాన్స్ కాండక్ట్ ఈస్ ది మెయిన్ బేసిస్.
0: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
1: మ్యాన్స్ లైఫ్ ఇట్సెల్ఫ్ is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu gnanamunaku minchinatvanti yokka balamu ledan cheptuntaru.
1: Many people in this world say that there is no power greater than the power of knowledge.
0: Kani kaadu kaadu gunamunaku minchinatvanti balamu marokati ledan cheppavachchu.
1: But it is not so. One can say that there is no power bigger than the power of character.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: From time immemorial in this sacred country of Bharat, we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ఈ నాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేరులు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat, the great names of the great saints are moving, what is the reason for that?
0: వారి యొక్క గుణములే దీనికి ఆధారములు.
1: ది బేస్
0: వారి యొక్క ప్రవర్తనలే దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోయి

0: చేస్తున్నాడు. టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్, మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీఈస్ బికమింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్హ్యూమన్ బై ఆల్ దీస్ బౌండేజెస్.
1: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రుణ్ణి నా సమీపానికి చేరుతున్నాడు.
0: He is able to reach moon who is millions of miles away from him.
1: కానీ ప్రత్యక్షముగా సమీపనందున్నటువంటి మానవుని అతి దూరముగా ఉంచుతున్నాడు.
0: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
1: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
0: He is spending all his time and at all times he is investigating the nature of the world.
1: కాని ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
1: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందు ఉన్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరమునందు ఉన్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది?
0: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
1: ఒక్క పుష్పము హారం కానేరదు.
0: One flower cannot make a garland.
1: ఒక్క చెట్టు వనము కానేరదు.
0: One tree cannot make a forest.
1: ఒక్క గృహము గ్రామము కానేరదు.
0: One house cannot make a village.
1: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
0: One individual does not make a society.
1: కనుకనే అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
0: Many flowers have to come together to make a garden.
1: Aneka vrutchamulu koodinatuvante vanamu.
0: Many trees have to come together to make a farm.
1: Aneka gruhamulu nirmanamainatuvante gramam.
0: Many houses have to come together to make a village.
1: Aneka vyaktulu yokka samuhame samajam.
0: The congregation of many individuals is the society.
1: Kanuka itti pavitramainatuvante yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
0: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
1: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
0: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
1: Manavuniki jeevitham sambandhinchinatuvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatuvanti yokka ee manava samajamulaku aneka vidhamainatuvanti aadarshamulu andinchavalsinatuvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
0: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
1: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatunte oka manavatva chinhamu ee naaduku mochchunakaina kanipinchatam ledu.
0: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
1: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalsinatundi avasaram untunnadi.
0: There is a great necessity today for us to go into depth regarding the field of education.
1: Manavuni yokka aasalaku antu ledu.
0: There is no limit to man's ambitions.
1: Ee naadu manavudu nirantaramu tana jeevitamunantai kudanu స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏ తలంపు తలచినప్పటికీ, ఏ కార్యం ఆచరించినప్పటికీ, ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
0: వాట్ ఎవర్ ఐడియా హీ హ్యాస్, వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ అండ్ వాట్ ఎవర్ థాట్స్ హీ హ్యాస్, దే ఆర్ ఆల్ మోటివేటెడ్ బై సెల్ఫిష్నెస్.
1: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
0: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
1: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ సాక్రిఫైస్ దిస్ సెల్ఫిష్ ఫీలింగ్ విల్ హీ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డీప్ spiritual significance of material acquisition.
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
1: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ప్రేమ స్వరూపస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్.
1: తన భవిష్యత్తును కూడా తాను విస్మరిస్తూ వస్తున్నాడు.
0: Man is forgetting his own future as well.
1: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
0: He is only after temporary and transient pleasures.
1: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించడం లేదు.
0: He is not going into depth to understand the secret of human nature.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: The values of human life are something which are extraordinarily great.
1: ఈ అన్నింటి ఎందుకును త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
0: In all these values, sacrifice is the main idea.
1: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
1: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
0: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
1: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
0: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
1: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
1: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్ వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
1: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
0: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: అదే విధముగానే పరార్థమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
0: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
1: శృతి మాట కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసః. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
0: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by sacrifice.
1: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటి విద్య.
0: What has cleansed your inner self is education.
1: నైతిక ధార్మిక సంపత్తిని కటిగడింపచేయునటువంటి విద్య.
0: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
1: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
0: Education cannot be merely a machine made life.
1: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
0: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
1: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
0: Education which enables you to eke out a livelihood.
1: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
0: How can it teach you morality and dharmic life?
1: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
0: It will kill and destroy the natural attitude of dharmic life.
1: మనము ఇలాంటి పవిత్రమైనటువంటి నీతి నిజాయితీలను మన హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకొనక అనేక విధమైనటువంటి రంగములు యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
0: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ to show our strength, physical strength in many spheres, is simply
1: foolishness.
0: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that? It's not simply the health of the body.
1: మానసిక ఆరోగ్యమే కాదు.
0: It is not the health of the mind.
1: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
0: We also have to get the health of the inner
1: శరీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృప్తిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: It's only when man has bodily strength, mental strength and spiritual strength he can achieve anything worthwhile.
1: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
0: By body we must do good work.
1: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
1: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
0: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్.
1: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్. And we can use this body for the purpose of doing good things.
1: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరు.
0: Even the food that we take is not the right type of food.
1: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షముల కూడాను ఆరోగ్యం అత్యవసరం.
0: Good health is necessary for fulfilling the four purusharthas, dharma, artha, kama and moksha.
1: ఆరోగ్యమే మహాభాగ్యం.
0: Health is the greatest wealth.
1: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: Man who is not healthy cannot achieve even a small task.
1: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
0: For us to get rid of ill health, sattvic food is necessary.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: అడవియందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
0: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
1: Enni paryayamulu chusinappatikini enta sepu chusinappatikini inka chudalani anipistundi.
0: Look at them any number of times and for any length of time.
1: Karanam emiti?
0: You feel very happy. What's the reason?
1: Avi nirantaram kudunu santruptiga untuntayi.
0: The reason is they are always satisfied.
1: Anduvalane taamu santoshanni anubhavistuntayi.
0: That's the reason why they enjoy pleasure and happiness.
1: Pakkavani manchitanamunu chusi avi ye matram ochukolekunda undavu.
0: They don't feel jealous by the prosperity of its neighbor.
1: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయరు.
0: దే డూ నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు
1: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
0: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
1: రెస్పదములను అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
0: దే డూ నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఐదర్.
1: కనుకనే ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
1: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
0: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
1: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
0: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
1: కానీ మానవుడు అట్టు కాదు.
0: But man is not like that.
1: ఈ జిహ్వ చాపల్యం చేతను గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
1: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
1: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి.
0: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,983,9,999 species, they are living on natural food.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
0: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
1: అందులో జీర్ణమైపోతున్నాయి.
0: They will get completely digested out.
1: ఆ ఉడక పెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
0: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
1: అది ఒక పెసరులు మనం ఏ మాత్రము ఉడక పెట్టకనుక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
0: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
1: ఉడక పెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
0: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
1: కారణం ఏమిటి? ఈ ఉడక పెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
0: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
1: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
0: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
1: మనము జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
0: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
1: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
0: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
1: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరియైనటువంటివి కాదు.
0: But the paths which we are adopting today are also not the right.
1: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
1: దుర్గుణములు లేక దుశ్చింతలను కలగా జ్ఞానమందు మనసు పూనకలదా?
0: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
1: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
0: It's only then that you can get some peace of.
1: ఈనాడు మనం దుర్గుణముల చేతను దురాచారముల చేతను దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
0: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
1: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
0: The first thing is to cleanse our own mind.
1: Idi sariyaina kitti margamu antiye kaadu prati grahamunukunu kuduvame manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
0: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
1: it. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరియైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal.
1: మనసును ఆధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
0: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: బుద్ధి నాదారముగ కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should follow our intelligence.
1: సబకో సన్మతి దే భగవాన్ అని అందరికీ మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
0: సబకు సన్మతి దేవ్. గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్ మైండ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
1: నూతన విద్య కాదు.
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: Sacred ideas are wanted.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
0: Selfless service is to be accepted.
1: ఈనాడే మనకు సరియైనటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వి విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
1: కార్మికులు కాని కర్షకులు కాని వ్యాపారస్తులు కాని విద్యావంతులు కాని మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
0: whether he is a worker or a cultivator or an industrialist or an educational.
1: మానసిక శాంతి కేవలం ధనమునందు కాని అధికారమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
0: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth, and not in anything else.
1: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉన్నారు.
0: There are many wealthy people in the world.
1: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉన్నారు.
0: There are many people who are occupying positions of authority.
1: కాని మానసిక శాంతి ఉన్నదా? లేదు.
0: But is there peace of mind to them? No.
1: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కాని బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయః అన్నాడు. ఈ రెండింటికి మనసే కారణం.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: కనుక మనస్సును ప్రేమతో నింపుకోవాలి.
0: So we have to fill our mind with love.
1: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
0: Love is a sweet word.
1: Ee padamu rendu aksharamulainappudiki aneka arthamulato koodinatundi moota.
0: Although this word contains only two letters, this is something which is a very valuable bundle
1: of thoughts. Prema tho ee prema anetundi kevalam grantha parichayamto labhinchetundi kaadu.
0: This love cannot be got by acquaintance and reading books.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ రిగార్డ్ టు కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ ఇండివిజువల్స్ ఆఫ్ ది సొసైటీ, దిస్ ఇస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ హస్ టు బి ప్రమోటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్.
1: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహం లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: The workers are like the body.
1: గుండె వంటి వాడు యజమాని.
0: The proprietor is like the heart.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: The kind of close relationship that exists between the body and the heart should also be promoted between the management and the
1: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should not go after endless ambition. We should try and promote satisfaction.
1: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
0: How do we get good health today? Not simply by food.
1: మంచి తలపులు.
0: Good thoughts.
1: మంచి మాటలు.
0: Good words.
1: మంచి చేత.
0: Good action.
1: మంచి వినికిడి.
0: Good words to hear.
1: మంచి చూపులు.
0: Good sight. Good vision.
1: మంచి ఆరోగ్యం.
0: This will give good health.
1: కనుక మంచి చూపు కూడా ఒక మెడిసిన్, ఒక ఔషధం.
0: Good vision is also a medicine.
1: మంచి వినికిడి ఒక ఔషధము.
0: To listen to good things is a
1: medicine. మంచి తలపులు ఒక ఔషధము.
0: Good thoughts is a medicine.
1: మంచి కర్మలు ఒక ఔషధం.
0: గుడ్ యాక్షన్ ఇస్ ఆల్సో ఎ మెడిసిన్.
1: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
0: వి వాంట్ టు ప్రమోట్ గుడ్ హెల్త్, వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్, గుడ్ విజన్ అండ్
1: అప్పుడే మానసిక శాంతి మనకు లభిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: మానసిక శాంతి లభించినప్పుడే దేహ ఆరోగ్యం కూడా మనకు ఫలిస్తుంది.
0: వెన్ వీ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, గుడ్ హెల్త్ విల్ కమ్ టు అస్ ఇన్ అవర్ బాడీ.
1: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు యందు కూడాను కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
0: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
1: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
1: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: Health can never be obtained through
1: mana pravartana chetane manu chakka chesukovali.
0: It's only can be rectified by our conduct.
1: Manavulandaru kodanu sodara sodari manulu.
0: Human beings are all brothers and sisters.
1: Ye vidhamga nanaga kevalamu okka vittanamu natinam bhoomilo.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa okka vittanamu pedda vrutshamuga tayaraindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vrutshamunandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruit.
1: Aa kayika endukodu untirgi okoka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni bhagavad gita yendu bijam maam సర్వభూతానాం అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హెస్ బిన్ సెడ్ ఇన్ ది భగవద్గీత ఐ ఆమ్ ది సీడ్ అండ్ ది సీడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: సీడ్ అదే దైవత్వం.
0: దట్ సీడ్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
0: ఫ్రమ్ దిస్ డివినిటీ ది సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
1: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా నువ్వు కాయలుగా కాచినాయి.
0: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
1: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఈస్ ది సీడ్.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం మిదం జగత్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బిన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్ బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
0: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the threads.
1: Threads లేకుండా వస్త్రం కాలేదు.
0: Without threads we don't have the
1: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
0: In the same manner, this world is simply a congregation of all human beings.
1: అదే విధముగానే ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: If you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కానీ దీనిలో అనేక అలలు కూడా బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడా బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యావహారికము అలల వంటివి.
0: వరల్డ్లీ మ్యాటర్స్ ఆర్ లైక్ ది వేవ్స్.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: ది ఇల్యూజరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ
1: మూడింటికి ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
0: బిట్వీన్ ది ఫోమ్ అండ్ ది వేవ్స్ అండ్ ది వాటర్ దర్ ఇస్ వన్ కనెక్షన్.
1: అదే విధముగా పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: So, in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them. Today we must promote love.
1: స్వార్థాన్ని కాదు.
0: We should not promote selfishness.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: We should promote sacrifice.
1: మోహాన్ని కాదు.
0: Not attachment.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: prema,
0: to
1: soar. Prema, tyagam anetunte rendu chakralaga pettukunnappudu mana jeevita ratham anta kuda nu sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: prema tyagam anetunte rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
0: If we have love and sacrifice as our two eyes, then we
1: become... Today,
0: man uses love as a selfish
1: love. There
0: is no limit to the attachment which he promotes
1: in himself. Manushiki, no season, no reason.
0: Even for animals and birds, there is a season and reason. But man
1: అనేకమంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధలు తలుపుతున్నారే కాని ఒక్కరైనా దీనికి కంకణం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా కంకణం కట్టుకోవటం లేదు.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: నిజముగా మనం ప్రాక్టీస్ లో మనం హీరో కావాలి, ప్లాట్ఫామ్ స్పీచ్ లో కాదు.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: కనుక మనం ఈనాడు సాయి సమస్తల యందు సర్వుల కొడును ఒక సోదర సోదరి మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
0: Truly, today, in all the Sai organizations, we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: ప్రేమ స్వరూపులారా. మతము కాని, కులము కాని, తెగ కాని, దేశము కాని, కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూపస్, నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరి కూడా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: It's the religion of love.
1: Language of the heart.
0: It's the language of the heart.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yagadir katulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swarthamu.
0: Meditation is also self.
1: Oka japamu oka swarthamu.
0: Japa is also self.
1: Saranimittamai thana acharinchetundi.
0: These are things which he does for his own good.
1: Tana toti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
0: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
1: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ది హార్ట్, డెవిల్స్ రిసైడ్ ఇన్ దట్ హార్ట్.
1: కనుక దయతో ప్రేమతో మనం సమాజంలో అడుగుపెట్టి మనం సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యూ మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి, సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్ని నోయింగ్, బట్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: We should not demonstrate our faith by words, but only by
1: practice. Meenadu vidyarangamulopala viriviga periginatvanti yokka vichitramainatvanti margamulu vikaramaina margamulu manam arikattali.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: Meenadu talabharamainatvanti degreelu manam pattanga teesukuntunnama kaani manam taginatvanti reetiga gaane anubhavinchatam ledu.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right way.
1: Saraswati Parnasali ayinatunti yokka vidyarangamulu anni ikkudunu ee naadu Lakshmi Nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions, which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడా కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ and after power are becoming so much that they cannot be compared to
1: Delhi modalu palli varaku kudanu ee durasalu perigipothunnayi.
0: These bad ambitions and thoughts are being promoted from
1: Delhi kavalsinadi kaani mitamuga undi.
0: Path of morality is not helping us.
1: Alanti dhanamu anyaya akrama hatyala chethi asampadinchinatundi dhanamu manaku santoshanni ee reethiga andistundi.
0: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
1: Kanuka manam nyayarjitamainatundi dharmo rakshate rakshitaha.
0: So whatever, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path.
1: ధనము లేకపోతే జగత్తు నందు క్షణమైనా మన కాలం గడవదు.
0: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
0: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
1: నశ్రేయో నియమం వినా ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్ ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాం.
0: We should earn money, but the earning should be along the right path, according to dharma.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనం కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the
1: పూదకు దొంగలకిత్తురో దొరలకవును?
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
1: know. Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: Durasalu manaku dukkhaniki chetu.
0: Bad ambitions will cause sorrow.
1: Prema swarupulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevanu arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garpalaneetundi satyanni manam gurtinchali.
0: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
1: Vidyanaga book knowledge kaadu.
0: Education does not consist of book knowledge.
1: Rayatamu chadamutavuto maatrame idi teeripoledu.
0: It doesn't end with reading and writing.
1: Idi parochya gnanamu. Parochya gnanamu.
0: This is only knowledge which is acquired.
1: Pratyachya gnanamu manam anubhavamlo manam nirupinchali.
0: We should get knowledge based on personal experience.
1: Kanukani ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
1: Ilanti vidyarthulu inka deshaniki em upayogam chestaru?
0: That kind of students, what good will they do to the country?
1: Kevalam memory ni test chestunnaru prabhutvam.
0: The educational authorities are simply making a test of your memory.
1: Idi sareinatundi vidya kadu.
0: This is not the right type of
1: hrudayaniki cheripovali.
0: It should go into your
1: హృదయం ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
1: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ యాస్ మెనీ పిక్చర్స్.
1: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
0: యు కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్
1: విద్య యొసగును వినయంబు.
0: Education gives you humility.
1: Vinayamunanu kalugu patrata.
0: From humility you deserve
1: patrata valana dhanamu.
0: Out of deservedness
1: dhanamu valanu dharmamu.
0: From wealth you get dharma.
1: Dharma valana aihi kamishmikambulu nandunarudu.
0: From dharma you become well in this world and in the spiritual world.
1: Sakala vidyalu nerchi sabha jeyinchakavachchu.
0: Maybe you will acquire all types of education and be
1: purnulai ranamandu poravachchu.
0: You can be a hero and fight a battle.
1: రాజా రాజయ్య పుట్టి రాజ్యమే ఎదగవచ్చు.
0: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: హేమ గోదానములు ఇయ్యవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: You can acquire all the అష్టాంగ బ్రాంచెస్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ turning your vision inwards, and at all times you cannot be a detached person.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: This is what we should learn.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనము హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నాకు ఒక గుర్రం ఉంటుండాలి.
0: I own a horse.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోచి వేస్తుంది.
0: In the feeling that I own the horse, if I don't control the reins of the horse, then the horse
1: will go astray. నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: In the same manner, although the sensory organs are mine, I should put them under control.
1: బ్రేకులు లేని కారు ఏ విధంగా డేంజరో నిగ్రహం లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is
1: no control. ఈనాడు పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
0: The students of today, without control, are becoming subject to excitement and are easily excited, and they are wasting their life.
1: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
0: Students should not give any chance for excitement.
1: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
0: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
1: become. దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: Students should never enter this politics.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: More than that, the teachers should not enter
1: politics. విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారత ఉద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్య సాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
0: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: మన ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: టీచర్స్ ఈనాడు ఎలాంటి వారిగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: The teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book and
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: Adhe reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi choopinchali pillalku cheppi prayojanam ledu.
0: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
1: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi moodu paryayalu cheptunnam.
0: On many occasions we say shanti shanti shanti 3 times.
1: ఈ మూడు పర్యాయములు ఎందుకు చెప్పాలి? 2 పర్యాయములు చెప్పకూడదా లేక 4 పర్యాయములు చెప్పకూడదా?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: దేహ రీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మ రీతిగా శాంతి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ మూడింటి యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
0: We require bodily peace, mental peace and the peace of the Atma. This is what we are meaning by saying
1: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu raudranaga vastunnayi.
0: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti aneetundi padamu entu shantanga cheppali. శాంతి శాంతి శాంతి ఎంత శాంతంగా ఉంటుంటాను అట్ట చెప్పడం లేదు. శాంతి శాంతి శాంతి మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: నీ ముఖములో ఆనందమని కాని, ఉత్సాహమని కాని, వాత్సల్యమని కాని, ప్రేమ కాని నీ ముఖములో ఉట్టిపడాలి.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: అంతే కాని ఇది బలవంతం మార్క్స్ నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
0: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castroil face.
1: Me utsaham enta nirupan chestaro pillalu endukodu aa reaction resound reflection meer andukuntaru.
0: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
1: Kanuka adhyapakulu sagunavantulai sadaacharavantulai sadbhavani kaligi untundali.
0: The teachers should have good qualities, good conduct and display good thoughts.
1: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni kudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All of our service, there is no use by confining it to the cities.
1: Mana pallalu ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కాన ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: ఒకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
1: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
0: Today, the parents and teachers should come together and set right the children. The reason for this is, the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: చిన్న మొక్కలని చక్క చేయడానికి వీలవుతుంది.
0: It is possible to set right a twig.
1: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు, చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
0: there is no use you are taking in hand the grown up and the older
1: bhavishyattukanta kuda ee balabalikale leaders leaders
0: in the future it is these children who will become the leaders
1: kanuka ilanti pavitramainatvanti okka deenini tayaru chesi tirigi పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యు విల్ టేక్ దిస్ లైన్ అండ్ యు విల్ రిసోసియేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యు విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్ ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.